ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతుంది సృజనకుమారి భూమిరెడ్డి. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58.50. శ్రోతలందరికీ శుభోదయం.

దేశాన్ని ప్రేమించడం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, ఆచార వ్యవహారాలను పండుగలను ఆచరించడం. మనం చేసే ప్రతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలలోనూ పండుగలలోనూ ప్రకృతిని జీవులను ప్రేమించడం, సాయం చేయడం లాంటి నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి. కాబట్టి దేశాన్ని ప్రేమించడం అంటే మన చుట్టూ ఉన్న వాటిని ప్రేమించడం, ఆచరించడం, అమలుపరచడమే. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: President Draupadi Murmu will grace the 75th annual convocation ceremony of the Maharaja Sayaji Rao University at Vadodara today. She will also launch Brahma Kumari's campaign and inaugurate the Global Spiritual Palace at Vadodara. More on this.

రక్షించడం కోసం కొంచెం తగ్గి వరాహంలాగా మారినా తప్పులేదు. అవసరాన్ని బట్టి నరసింహంలాగా మారాలి. ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేదే వామన అవతారం. కుటుంబ సభ్యులను తల్లిదండ్రుల మాట జవదాటకూడదు. భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి అనుమానాలు లేకుండా అనుబంధం ఉండాలి. సీతారాముల్లాగా తన వారిని తన కుటుంబం జోలికి వస్తే పరశురాములాగా మారాలి. తన జీవితంలో కృష్ణుడిలాగా అందరికీ ఆనందాన్ని పంచుతూ తన వారికి మార్గదర్శకత్వం చూపాలి. వయసు మీద పడ్డాక తన వారికి బుద్ధుడిలాగా మంచి చెడులు చెబుతూ కాలం గడపాలి. కాలాన్ని బట్టి మనిషి మారుతూ ఉండాలి అన్నదే కల్కి అవతారం. ఇలా విష్ణుమూర్తి 10 అవతారాలను ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దశావతార కీర్తనల రూపంలో విందాం.

మీరింతవరకు దశావతార కీర్తనలు విన్నారు భక్తిరంజని కార్యక్రమంలో. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తి రత్నావళి. ఇందులో శ్రీ పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి మాటల్లో ఆవు ప్రాశస్త్యాన్ని గురించి విందాం.

సూక్తి రత్నావళి కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పుత్తూరు వెంకట సుబ్బయ్య గారి, పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి మాటల్లో సూక్తులు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: దుక్కి దున్ని, విత్తు విత్తి, నీరు కట్టి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురు నిలిచి, పంటను పండించి, పురుగు పుట్టకు, పశుపక్షాదులకు, మనకు కడుపు నింపుతున్న రైతన్న కోసం ప్రతిరోజు తనవంతు బాధ్యతగా కొన్ని సలహాలను, సూచనలు వినిపిస్తున్న పొలం కబుర్లు కార్యక్రమంలో ఈరోజు సుస్థిర వ్యవసాయం గురించి సురేష్ గారి మాటల్లో విందాం.
1: ఈరోజు కార్యక్రమంలో మనం సుస్థిర వ్యవసాయం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. గత 60 సంవత్సరాలలో వ్యవసాయంలో చాలా మార్పులు సంభవించాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తులు పెరిగాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన చేయటంలో, రసాయనిక ఎరువులు తయారు చేయటంలో, సస్యరక్షణ మందుల వినియోగంలో, సాగునీటి వినియోగంలో, యాంత్రీకరణ, ఏక పంటల విధానంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధి విధానాలు ఇందుకు చాలా దోహదపడ్డాయి. ఉత్పత్తులు పెరుగుతున్నప్పటికీ సారవంతమైన నేలకోత, భూగర్భ జలాలు కలుషితమవటం, అడుగంటటం, వ్యవసాయ కూలీలు వలసపోవటం, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు మొదలైన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను కలవరపరుస్తున్నాయి. ఇంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలుగా పంటల దిగుబడిలో స్తబ్దత గమనించవచ్చు. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడమే సుస్థిరత యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సహజ వనరులను, మానవ వనరులను కాపాడుకోవటం చాలా అవసరం. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం చాలా అవసరం. అదేవిధంగా భూమి, సహజ వనరులను కాపాడుకోవటం, వాటి ఉత్పాదకతను నిలుపుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటు ఉత్పత్తిదారులు, కూలీలు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకర్తలకు ఆర్థికంగా నిలదొక్కునే వినూత్న అవకాశాలను కల్పించటమే ఈ సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వ్యవసాయంలో సుస్థిరతను సాధించటమనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక ఆర్థిక సమానత అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు ప్రణాళికలను రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరులైన నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు మొదలైన వాటిని సంరక్షించటం. కాల్వల కింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావటం లేదు. కాల్వ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకు నీరు అందటం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడటం వల్ల నేల చౌడుబారుతుంది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివలన భూమిలోని నీటి పొరలు దెబ్బతినటం, ఉప్పు నీరు బావులలోకి చేరటం జరుగుతోంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వర్షపు నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించటానికి తగిన చర్యలు చేపట్టాలి. కాల్వల కింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా కొంత విస్తీర్ణంలో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని మామూలు పంటలు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం, వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి చేయాలి. పంటల సాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. అలాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోనికి చేరతాయి. బావులు, కుంటలు, చెరువులోని నీరు కలుషితమై సమస్యాత్మ

0: మకంగా మారుతుంది. కాబట్టి వాటి వినియోగంలో మెలకువలను పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి. అడవులను విచక్షణారహితంగా నరికి తీసేసి పంటల సాగు చేయటం జరుగుతోంది. దీని వలన వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దీని వలన నేలకోత కూడా పెరిగి అక్కడ భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుని పోయి ఒండ్రుగా చేరుట వలన ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతుంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. గతంలో చాలా పనులను పశువుల సహాయంతోనే చేసేవారు. దుక్కి దున్నటం, విత్తనం వేయటం, అంతర కృషి, నీరు తోడటం, రవాణా మొదలైన చాలా పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నాయి. ఒకేసారి పెట్రోల్ వినియోగం తగ్గించటం వీలు కాదు. కాబట్టి ఇతర ఇంధనాలు అంటే బయోడీజల్ లాంటివి వృద్ధి చేసుకుని క్రమంగా పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకుని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నటం వలన దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగు మందుల పిచికారీ సమయంలో, రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించటం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చటం, అధికంగా భూమిని దున్నకుండా ఉండటం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచటం, నేలను కప్పి ఉంచేలా పంటల అవశేషాలను పరచటం, రసాయనాల వాడకంలో మెలకువలను పాటించటం, ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే వేసి చొప్పను అలాగే వదిలివేయటం ద్వారా గాలి సమస్యను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలను లాభసాటిగా సాగు చేయటం జరుగుతోంది. ఈ రకంగా దుక్కి చేయటాన్ని తగ్గించే అవకాశాలను కూడా అన్వేషించాలి, ఆచరించాలి. పంటల సాగు విషయంలో పంటల మరియు వాటి రకాల ఎంపిక చాలా ముఖ్యమైనది. అందుబాటులోని వనరులను సక్రమంగా ఉపయోగించుకుని వినియోగించుకుని సహజ వనరుల మీద అధిక భారం పడకుండా చేతికందే పంటలని సాగు చేయాలి. రకాల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవాలి. జన్యు మార్పిడి ద్వారా రూపొందించిన రకాల గురించి చర్చించటం ఇప్పుడు జరుగుతోంది. పర్యావరణానికి హాని జరగనంత వరకు జన్యు మార్పిడి రకాలను సాగు చేయటంలో తప్పులేదు. కానీ పంటల వైవిధ్యాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటను పండించటం కాకుండా పంట మార్పిడి పాటించాలి. అనువైన చోట అంతర పంటల విధానాన్ని అనుసరించాలి. వైవిధ్యం గల పంటలను సాగు చేయటం వలన భూమి యొక్క ఉత్పాదకతను రక్షించుకోవచ్చు. రైతుల అవసరాలు తీర్చడంతో పాటు సహజ వనరుల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ సులభతరం అవుతుంది. భూమిలో తేమను, పోషకాలను కూడా మనం కాపాడుకోవచ్చు. రసాయనాల వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. పంటల పెంపకంతో పాటుగా పశువుల పెంపకాన్ని కూడా జాగ్రత్తగా వహించాలి. పశువులను, పంటలను కలిపి పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
1: పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో వార్తా ప్రసారాలు విజయవాడ ఢిల్లీ కేంద్రాల నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0: అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎల్నో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటట్టు చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి
0: వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223647, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 0896345034 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
3: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్త.

విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు

0: దానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రధానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝ. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు అద్య గుజరాతస్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య 75వ వార్షికే దీక్షాంత సమారోహే భాగం భజిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయా ముర్ము వర్యయా 600-12,000 విద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరే బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గతే సా విశ్వస్య నవనిర్మాణాయ

వార్తలు 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రమంజరి. 9:00 హలో అభిరుచి. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వాట్సప్ మనోరంజని. 11:00 తిరిగి 2:15 చిత్రసీమ. 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాల కార్యక్రమం. 12:00 హిందీలో వార్తలు. 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునికార్తీక్ బృందం వారిచే నాదస్వరం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఉత్తరాల మనోరంజని. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 మహిళా భారతిలో మహిళా అభిరుచి. 2:00 మిడ్ డే న్యూస్. ఇవి మొదటి ప్రసారంలోని కార్యక్రమ వివరాలు.

రెండవ ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రసీమతో ప్రారంభం. 5:15 యువవాణి. ఇందులో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగించాలి. ఈ అంశంపై శ్రోతలు ఫోన్ చేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 2441119, మరొక నంబర్ 2441197. ఈ నంబర్లకు ముందుగా 08562 జత చేయాల్సి ఉంటుంది. 5:50 ఇలాకీ ఖబరేన్. 6 గంటలకు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 సంస్కృత వార్తలు. 6:30 పల్లె ప్రాంతాల్లో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం అడవి సన్నివేశం, హరిశ్చంద్ర పాత్ర శ్రీ పి ఓబ్లేస్ గారిచే. 7:15 పంట సీమల్లో జొన్న మరియు సజ్జ పంటల్లో సమగ్ర సస్య రక్షణ. ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం. రైతులకు సూచనలు వింటారు. 7:45 వికసిత భారత్. 8:00 దార్శనిక భారత్ లో భారతీయ విజ్ఞాన వ్యవస్థ పసుపులేటి సుధాకర్ గారితో పరిచయం. 8:15 చిత్రసీమ. 8:30 జాతీయ వార్తలు. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 తిరిగి 10:45 అలనాటి గీతాల చిత్రసీమ. 10:00 రాగం తానం పల్లవి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు. ఇవి నేటి ప్రసార కార్యక్రమ సుమాల మాలిక.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్ వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరబాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థి

0: విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరాలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो
0: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్టపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायकों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు చాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను, సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడుపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేరువేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ

0: కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసుర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్లు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4 రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సెల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషి బీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈ రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమయ్య చిత్రం నుండి అన్నమాచార్య గీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:20 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ ఎం మధుసూదన్ రావు గారు, శ్రీ రామకృష్ణ శేషసాయి గారు. మరికొన్ని క్షణాల్లో విందాం ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం చక్రస్నానంపై.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు.

అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్లీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్ర స్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణ నక్షత్రం రోజు చక్ర స్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్ద శేషవాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్ర స్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈ రోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్మలను ఒక రోటిలో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ అర్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్య అని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్లయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా
చక్కగా

0: సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహం అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవా అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమల నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు. వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారను స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతత్వము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాల వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేష సాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాధ్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవభృత స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ తొమ్మిది రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి

ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని శాస్త్రరీత్యా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ జని భజ స్థాన కారణ తారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటుంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు 3 మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క, వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామి

0: గారు స్వామివారి యొక్క నామ రూప గుణ లీలాధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా స్నపణ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవ అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాళ్వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాళ్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్రస్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటిది. జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితస్య ద్విజోత్తమైహి చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత ఆ మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వారిని కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహో పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత

దుర్లభ అని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహ అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గర దాపు కోటానుకోట్ల తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేను అని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాన్ని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమిపై ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో 4 పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురిష్టి కలిగి అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దద్నా ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికి భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆజ్యేన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశస్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనం ఇక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేణ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్యనాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు.
శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదార్థ ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో

0: అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళ వారు వెళ్లి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం సాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు గాని పాలు గాని లేక నీరు గాని సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోను ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో, నవానిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం అన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశ సుప్రీత భవేతో అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతువర్ణ్యం సమృద్ధి. గవాది సర్వ జంతువులు, బ్రాహ్మణాది సర్వవర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి. సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్రధారలతో స్వామివారికి ఆ స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా. శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం తిరుపతి కేంద్రంగా. తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు శ్రీకాంత్.

0: వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్,

సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి

మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం దార్శనిక భారత్లో కొత్త పంబన్ వంతెన గురించి కొన్ని వివరాలు. వినిపిస్తున్నవారు శ్రీ పసుపుల సుధీర్ కుమార్ గారు. ఇప్పుడు విందాం కాంతి రేఖలు కార్యక్రమంలో దార్శనిక భారత్లో కొత్త పంబన్ వంతెన గురించి కొన్ని వివరాలు.
1: శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా కొత్త పంబన్ వంతెన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త పంబన్ వంతెన సముద్రాన్ని దాటిన భారత్ ఇంజనీరింగ్ ప్రతిభ. సముద్రపు అలలు ఒకవైపు, బలమైన గాలులు మరోవైపు, మధ్యలో రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే రైలు మార్గం. ఇలాంటి క్లిష్టమైన సముద్ర వాతావరణంలో నిర్మించిన కొత్త పంబన్ వంతెన భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక విశిష్టమైన ముందడుగు. తమిళనాడులోని పంబన్ వంతెన రామేశ్వరం ద్వీపానికి రైలు అనుసంధానాన్ని అందించే కీలక మార్గం. 1914లో నిర్మించిన పాత సెర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ 2022లో మూసివేయడంతో రామేశ్వరానికి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్త వంతెన నిర్మాణానికి 2019లో అనుమతి లభించింది. సుమారు 550 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త పంబన్ వంతెనను 2025 ఏప్రిల్ 6న ప్రారంభించారు. ఈ వంతెన ప్రత్యేకత దాని వర్టికల్ లిఫ్ట్ వ్యవస్థ. భారతదేశంలో తొలిసారిగా రైల్వే సముద్రం వంతెనలో ఈ సాంకేతికతను ఉపయోగించారు. సుమారు 72.5 మీటర్ల పొడవైన నావిగేషనల్ స్పాన్ 17 మీటర్ల ఎత్తుకు పైగా లేవగలదు. దీంతో ఓడలు, ఇతర సముద్ర నౌకలు వంతెన కిందుగా సులభంగా ప్రయాణించగలుగుతాయి. మరోవైపు వంతెనను కిందికి దించినప్పుడు రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. అంటే రైల్వే రవాణా, సముద్ర రవాణా రెండింటినీ సమన్వయం చేసే సాంకేతిక పరిష్కారం ఇది. ఈ వంతెన ప్రాధాన్యత కేవలం రామేశ్వరం ప్రజలకే పరిమితం కాదు. రామేశ్వరం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం.

0: పర్యాటక కేంద్రం, మెరుగైన రైల్వే అనుసంధానం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుంది. ఫలితంగా స్థానిక హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, పర్యాటక సేవలు వంటి అనేక రంగాలకు ఆర్థిక అవకాశాలు పెరుగుతూ పోతాయి. అంతేకాదు, ఈ వంతెన దేశ మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. రైల్వే రవాణా ద్వారా ప్రజలు సరుకులు వేగంగా తరలించేందుకు ఇది సహాయపడుతుంది. సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా వంతెనను రూపొందించడం వల్ల ప్రాంతీయ రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుంది. సముద్రపు ఉప్పుగాలులు, తేమ కారణంగా ఉక్కు నిర్మాణాలకు తుప్పుపట్టే ప్రమాదం ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకుని వంతెనలో ప్రత్యేక పూతతో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీర్ఘకాలిక మన్నికను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ నిర్మాణం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దబడింది. కొత్త పంబన్ వంతెన ఒక రైల్వే వంతెన మాత్రమే కాదు, సముద్రం, రైల్వే, పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థ, ఆధునిక సాంకేతికతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన అభివృద్ధి వారధి. ప్రకృతి పరిస్థితులను గౌరవిస్తూ ఆధునిక ఇంజనీరింగ్తో వాటిని అధిగమించగల భారతదేశ సామర్థ్యానికి ఇది ఒక చక్కని నిదర్శనం.
1: మీరింతవరకు దార్శనిక భారత్లో కొత్త పంబన్ వంతెన గురించి కొన్ని వివరాలు విన్నారు. వినిపించిన వారు శ్రీ పసుపుల సుధీర్ కుమార్ గారు.

0: Sports at the Asian Games. India is looking to build on its medal tally on day four today at Aichi Nagoya in Japan, with several athletes and teams competing across disciplines. In shooting, double Olympic medalist Manu Bhakar has qualified for the final of women's 10-meter air pistol event. She finished third in the qualification round. However, the trio of Manu, Suruchi Singh and Isha Singh failed to qualify in the team event. Indian swimmer Beniston Benediction has qualified for the final of the men's 100-meter butterfly event. He finished ninth overall in the heats to secure his place in the final, which will be held at 1:38 p.m. today. In rowing at the Asian Games, Balraj Pawar has qualified for the final of the men's single sculls event. He finished third in his heat with a timing of 6 minutes 52.84 seconds and was fourth overall across the two heats. The final will be held tomorrow. India have also secured final berth in the men's double sculls event. Satnam Singh and Salman Khan finished second in their heat, clocking 6 minutes 15.63 seconds. They finished fourth overall across the two heats and advanced to the final. In canoeing, the Indian men's kayak 4 team has qualified for the final A. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. Hindustan Times refers to the president's speech at the 72nd National Film Awards ceremony near the Statue of Unity in Gujarat. Quoting President Murmu's message to the film actors, the paper writes, "Do not endorse harmful products." India joins a new international platform, P4M, for multilateralism amidst growing global tensions, cites the Pioneer. PM Modi announces Project Rhino, hails Assam's conservation success on World Rhino Day, is the headline in the Statesman. Financial Express cites a report by World Economic Forum saying 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jaishankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. U.S. President Donald Trump backs India, Middle East, Europe economic corridor, stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు.
3: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గం

0: వర్గంలో 18 ఆలయాల అభివృద్దికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్టు నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ది చేయనున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరి నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రీ నివానీటి కోసం 2వ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 7 ఏళ్లలోగా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా 6 తడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి, సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తంబళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఎం ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటో శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. చిత్రమంజరి. చిత్రమంజరిలో పాటలు వినే ముందుగా చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని వివరాలు. ముందుగా అజ్ఞాత స్వాతంత్ర సమరవీరుల వివరాలు. విద్యావేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, న్యాయవాది శ్రీ ఆనంద్ మోహన్ బోస్ గారు 1847 సెప్టెంబర్ నెల ఇదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించారు. భారతీయ తొలి రాజకీయ సంస్థల్లో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్కు ఆయన సహ వ్యవస్థాపకులు. 1905 బెంగాల్ విభజన వ్యతిరేక నిరసనకు ఆయన అధ్యక్షత వహించారు. మరో అజ్ఞాత స్వాతంత్ర కార్యకర్త, తెలుగు నాటకరంగంలో ప్రసిద్ది చెందిన కళాకారులు మరియు సినిమా నటులు శ్రీ స్థానం నరసింహారావు గారు 1902 ఇదే రోజున గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. నాటకరంగం వేదికగా వందే మాతరం నినాదాన్ని ప్రజల్లో ఆయన వ్యాప్తి చేశారు. 1500 ప్రదర్శనలు ఇచ్చి నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన వీరు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తొలి నటులు మరియు కళాకారునిగా ఖ్యాతిగాంచారు. 1938 రంగూన్లో ప్రవాస భారతీయులు బంగారు కిరీటాన్ని బహుకరించి సత్కరించారు.

స్త్రీ వేషధారణలో అద్భుత ప్రతిభ కనబరిచిన స్థానం నరసింహారావు గారి నటనకు సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా లభించింది. సోషలిస్ట్ నాయకుడు, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త శ్రీ యూసఫ్ మొహర్ అలీ గారు 1903లో ఇదే రోజున బొంబాయి ప్రెసిడెన్సీలో జన్మించారు. ఈయన అనేక రైతు కార్మిక సంఘ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. సైమన్ గో బ్యాక్ అనే నినాదానికి సృష్టికర్త మొహర్ అలీగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన మహాత్మాగాంధీతో పాటు భాగస్వామిగా ఉన్నారు.

చరిత్రలో చోటు చేసుకున్న మరికొందరి మరికొన్ని వివరాలు. ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు శ్రీ దేవరాజు వెంకటకృష్ణారావు గారు 1886 సంవత్సరం సెప్టెంబర్ నెల ఇదే రోజున విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో తొలి డిటెక్టివ్ నవలా రచయితగా ఈయన ప్రసిద్ది చెందారు. ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త అసిమాట్ చటర్జీ గారు 1917 సంవత్సరంలో ఇదే రోజున కలకత్తాలో జన్మించారు. ఈమె మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధుల ఔషధాలను అభివృద్ది చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాలలో ఈమె అమూల్యమైన కృషి చేశారు. ఈ కృషికి గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఈ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త అసిమా చటర్జీ గారు. సుప్రసిద్ద కర్ణాటక సంగీత కళాకారులు, వీణా విద్వాంసులు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు 1922 సంవత్సరం ఇదే రోజున ద్రాక్షారామంలో జన్మించారు. ఆకాశవాణి డైరెక్టరేట్లో సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యూసర్గా వీరు పనిచేశారు. సాంకేతిక నైపుణ్యాన్ని మిళితం చేసి వీణా వాదన శైలిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఈమని శంకర శాస్త్రి గారి సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2018 సంవత్సరం నుండి నిర్వహిస్తుంది. వినబడని, మాట్లాడలేని వ్యక్తుల హక్కుల పరిరక్షణలో సంజ్ఞ భాషల ప్రాముఖ్యతను గుర్తించడం, ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

చరిత్రలో ఈరోజులోని అంశాలను విన్నారు. ఈరోజు సంజ్ఞ భాషల దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు పాటల విందాం. పెదవి విప్పకపోయినా పెళ్ళుబికే భావముంది, శబ్దం లేకపోయినా నిశ్శబ్దంలో ఓ నాదముంది, చేతివేళ్ల కదలికలే కవితలయ్యే వేళ, మౌనమే మాట్లాడే మంత్రవిద్యే ఈ సంజ్ఞల భాష.

చెవులకు వినపడని పాటలను కళ్లతో చూసే కళ ఇది. హృదయాల సరిహద్దులను చెరిపేసే విజ్ఞానమిది. ఒక్క చిన్న సైగ చాలు కొండంత ధైర్యాన్నివ్వడానికి. భాషలన్నీ వేరైనా అనుబంధం ఒక్కటే అని చాటడానికి సైగ చాలు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వేళ్ల భాష నేర్చుకుని స్నేహహస్తం అందిద్దాం. మాటరాని పెదవులకి మనసు చదివే తోడవుదాం. మౌనాన్ని గౌరవిస్తూ ప్రతి భావాన్ని లెక్కిద్దాం. కనురెప్పల కదలికల్లో కదలాడే భావాలు, చేతి వేలి వంపుల్లో రూపుదిద్దే రాగాలు, మాటలకన్నా ముందే మనసును తాకే మైత్రి ఇది. మౌనం వెనుక ఉన్న మాటలను ఆవిష్కరించే వెలుగు ఇది.

పెదవి కదలని చోట వేళ్లే మాట్లాడతాయి, వినపడని చెవులకు కళ్ళే సమాధానమవుతాయి. గోడలు కట్టే భాషలకన్నా వారధి అయ్యే సంజ్ఞ మేలు. స్పందించే హృదయముంటే మౌనం కూడా మాట్లాడుతుంది. మాటకు మించిన భావాన్ని మనసారా గుర్తిద్దాం. నిశ్శబ్దపు లోకంలో అనురాగాన్ని నింపుదాం. ఒక్క సంజ్ఞతో సైతం కొండంత ఆనందం ఇద్దాం. కలిసి అడుగులు వేస్తూ సామరస్యాన్ని చాటుదాం. మీకు మేము కూడా తోడుంటాం అని చెబుదాం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: అంతర్జాతీయ భాష సంజ్ఞల దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు పాటలు విన్నారు చిత్రమంజరి కార్యక్రమంలో. ఆకాశవాణి కడప కేంద్రం హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0852 ఇది కడప ఎస్టీడీ కోడ్, దీన్ని జత చేస్తూ 244119 మరో నెంబర్ 244197. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. మరి శ్రోతను పలకరించేద్దాం. హలో హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కడప నుంచి శాంత.
0: కడప నుంచి శాంత గారు, చెప్పండి ఏ సినిమాలో పాట?
1: ఇది ఎరుముడి నుంచి.
0: ఎరుముడి చాలా కొత్తది కదండి.
1: రాళ్ళ శంకర వరప్రసాద్ అండి కదండి, అది వేయండి.
0: ఉందంటారా? ఉందంటారా అంటున్నా.

0: చూడండి, ఉంటే బాగుంటాయి.
1: బాగుంటుంది కానీ ఉందంట, ఉంది కదండి అంటే ఉందంటారా అంటున్నా. అందులో ఏ పాట?
0: ఇది
1: ఏదైనా
0: మిసల పిల్ల.
1: మీసాల పిల్ల. ఓకే, ఓకేనండి, మీకోసం పాట వినిపించేస్తాం.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కడప జిల్లా పెనిమర్రి మండలం నంది మండలం మహబూపీరా.
0: మహబూపీరా గారు, చెప్పండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏ సినిమాలో పాట?
1: శ్రీవారి ముచ్చట్లు ఆకాశం ముసుగేసింది అనే పాట మేడం.
0: ఆకాశం ముసుగేసింది నిజంగానే కదా.
1: అవును మేడం,
0: వర్షాలు పడుతూ ఉన్నాయి,
1: వర్షాలు పడుతున్నాయి, ఆకాశం ముసుకేసింది. అందరి కోసం మేడం ఇది.
0: అందరి కోసం ఏం చేస్తుంటారు మీరు?
1: కొండగంగమ్మ కాడ అల్లాలు చేస్తుంటారు మేడం.
0: అంటే ఏ ఊర్లో?
1: నంది మండలం, నంది మండలం.
0: ఆ ఊర్లోనే
1: నంది మండలంలోనే పాపకి నీ నది ఒడ్డున ఉండాలి కొండగంగమ్మ. అక్కడ అల్లాలు చేస్తుంటాం మేడం, వేటలు కోళ్ళు.
0: ఓకే, సరే.
1: ఓకే, నమస్తే మేడం.

0: నమస్తే అండి.
1: ఓకే.
2: నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం. నాకాష్ వేణు మేడం.
0: నాకాష్ నుంచి వేణు గారు
1: చెప్పండి.
0: అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గడువు పాటించకుండా చేసేస్తున్నారండి. కొత్త శ్రోతలకు అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో చేస్తుంటారు.
1: చెప్పండి. నేను
0: చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: నాకు నా స్వామి రంగంలో చందమామ పాట ఒకటి
0: ఒకటి ఉందంటారా?
1: ఒక్క పాట చూపించింది మేడం.
0: ఆ పాట కాకుండా ఆ సినిమా కాకుండా వేరేది అడుగుతారా?
1: అవన్నీ కొత్త బ్లాక్ చేస్తాను మేడం. పాటలన్నీ
0: అంటే కొన్ని వేయకూడదు అనేది ఉంటాయండి ఇన్స్ట్రక్షన్స్, ఉన్నప్పుడు పాటించక తప్పదు. మీకు మరో పాట ఏమన్నా అడుగుతారా?
1: ఓకే మేడం. ఇది మజ్ను మేడం,
0: మజ్నులో. అందులో ఏ పాట?
1: తప్పు నీదయ్యా. ఓకేనండి,
0: మీకోసం ఆ పాట వినిపిస్తాము.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం. రోజు వింటా మేడం.
0: ఓకేనండి,
1: వినండి. సేమ్ కొంచెం అందులో మేడం నచ్చిందా మేడం?
0: థ్యాంక్ యూ అండి. మరి పాట వినేద్దామా?

0: హలో హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం జిల్లా కోడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్థరెడ్డి మేడం.
0: అశ్వత్థరెడ్డి గారు,
1: అవును మేడం.
0: ఏ సినిమాలో పాట?
1: మేడం సినిమా పేరు విధాలోకం.
0: ఇదాలోకం.
1: అవును మేడం.
0: అందునుండి
1: నీ మనసు నా మనసు ఏకమై నీ నీట అనురాగంలో ఒక పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి.
1: ఉందా మేడం?
0: ఓకేనండి, పాట వినిపించేస్తాం, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.

0: హలో హలో, అభిరుచి
1: హలో,
0: కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే సార్. మేడం,
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: ఇండస్ట్రియల్ ఎస్టేట్ రింగ్ రోడ్ కడప, ఈశ్వర్ టైలర్ మేడం.
0: మీ పేరు?
1: ఈశ్వరయ్య మేడం.
0: ఈశ్వరయ్య గారు, చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: సీతయ్య సినిమాలో రాయలసీమ మనవి, ఆ పాట కావాలి మేడం.
0: ఓకేనండి, వినిపించేస్తాం. కోరిన శ్రోతలు ఎవరైనా ఉన్నారా? మీరు ఒక్కరేనా?
1: మా షాప్ మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: టైలర్ షాప్ మేడం.
0: టైలర్ అంటే జెంట్స్ టైలరా?
1: జెంట్స్ టైలర్ మేడం.
0: ఓకే, ఎంత తీసుకుంటుంటారండి ఒక్క
1: మేడం?
0: ఒక్క డ్రెస్కి ఎంత తీసుకుంటుంటారు? ప్యాంట్ షర్ట్ కుట్టిన దానికి
1: 700 ఇస్తాను మేడం.
0: ఓకే, బాగానే సంపాదిస్తున్నారనమాట.
1: మేడం 700 సర్కిల్ లో 1200 రూపాయలు తక్కువ అట్టలేదు మేడం.
0: అవునవును, చాలా ఉంది. 2000 కూడా ఉంది కుట్టేదానికి. కుట్టుకూలి బాగా కష్టపడే వారికి బాగా ఉంది రోజులు. మరి పాట వినేద్దామా?
1: ఓకే మేడం.

మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి. గాడిచెర్ల కల్లూరి

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ, ఈనాడు దుష్కర ముష్కర శక్తుల దురంతాలతో అతలాతలమవుతుంటే చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా? అయితే

0: హలో,
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కడప నుంచి మేడం, ఖాజా మాట్లాడుతున్నాను.
0: ఖాజా గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట?
1: ప్రేమ యుద్ధం సినిమా నుంచి స్వాతి చెందవేళలో, స్వాతి ముత్యపు జల్లులోనే పాట.
0: స్వాతి ముత్యపు జల్లులో ప్రేమ యుద్ధం. ఓకేనండి, పాట వినిపించేస్తాం.
1: అవును మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి,
1: కోయగడ్డ నుంచి రాజేశ్వరిని మేడం.
0: ఏ ఊరు నుంచి అండి?
1: అల్లగడ్డ నుంచి మేడం.
0: అల్లగడ్డ నుంచి. ఏ సినిమాలో పాట
1: అవును మేడం.
0: వినాలనుకుంటున్నారు?
1: మేడం బాగున్నారా? మేడం
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: శ్రీమతి సినిమా మేడం.
0: శ్రీమతి.
1: అవును మేడం.
0: మీరు శ్రీమతే కదా?
1: అవును మేడం.
0: కుమార్.
1: లేదు మేడం. అమ్మయ్యో,
0: అంటే అడుగుతున్నాం అనమాట. శ్రీమతి అడిగారు కదా, శ్రీమతి కుమారి అని.
1: లేదు మేడం, పాట మేడం, శ్రీమతి సినిమా.
0: ఏ పాట ఇందులో?
1: చెలరేగు చీకటిలో అనంది మేడం.
0: చెలరేగు చీకటిలో అనే పదంతో స్టార్ట్
1: ప్రకాశ్
0: కాలేదండి.
1: ఉంటుంది మేడం అట్లనే. చెలరేగు
0: ఓకే,
1: చీకటిలో ప్రకాశించు దీపము.
0: సెలరేగు, చెలరేగుగా. ఓకేనండి, మరి
1: ఉందా
0: పాట
1: మేడం?
0: వినేద్దామా?
1: మంచిది మేడం.
0: ఓకే.

0: హలో హలో,
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: నమస్కారం అండి. రేడియో వింటున్నారా?
1: వింటున్నామండి.
0: అందుకే కాల్ కలిసినా కూడా మీరు అధోలోకంలో ఉండిపోయినారనమాట.
1: అవునండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మోదీపట్ నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాస్ గారు, చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: అనుబంధం చిత్రంలోనండి.
0: అనుబంధం. అందులో
1: అతిరేకి రావాల,
0: అందులో
1: ప్రతిరేకి రావాలని ఉంటుంది నా పాట కాబట్టి.
0: ప్రతిరేయి. ఓకేనండి, పాట వినేద్దామా మరి.
1: ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు నందిమండలం వెంకటరమణ మేడం.
0: వెంకటరమణ గారు,
1: మేడం నేను దాదాపు 2-3 నెలలు అవుతుంది మేడం.
0: హలో, కాల్
1: హలో,
0: కట్ అయిందండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
2: శేఖర్ మేడం.
0: ఏం పేరండి?
2: శేఖర్. శేఖర్ మేడం.
0: శేఖర్ గారు ఏ ఊరు నుంచి?
2: కడప నుంచి మేడం.
0: కడప వాళ్ళు ఈరోజు ఎక్కువ చేస్తూ ఉన్నారు. చెప్పండి, ఏ సినిమాలో పాట?
2: రాగదీపం గారు.
0: రాగదీపం, అందులో
2: ఈ కారు నంబర్ 1 పాట.
0: ఓకేనండి, పాట వినేద్దామా మరి?
2: వినేద్దాం.

0: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
0: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా మేడం.
1: చెప్పండి ఈశ్వర యాదవ్ గారు.
0: రాముడు కాదు కృష్ణుడు.
1: రాముడు కాదు కృష్ణుడు, అందులో
0: ఒక లైలా కోసం.
1: ఒక లైలా కోసం. ఓకేనండి, వినిపించేస్తాం. శ్రోతలు ఉన్నారా? మీరు ఒక్కరేనా?
0: మనవడు రాజేశు, మన పేద కోసం, అబ్బాయి కోసం మేడం.
1: ఓకేనండి,
0: బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. మరి వినేద్దాం పాట.
0: హలో.

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం

0: సంకల్ప్ అభియాన్ లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహకం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే

0: తనిఖీ, వందవ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు, వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
1: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
0: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు, క్యూసీఓలు, ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడిసరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన, ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200కు పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్, ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్, ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
2: ఆజ్ యే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ కియా గయా హై, 25,060 కరోడ్ రూపాయ కా ఇస్కా అవుట్లే హై, 6 సాల్ కి ఇస్కి అవధి హై, ఔర్ ఇస్మే బహుత్ హి కాంప్రిహెన్సివ్ తరీకే సే పూరే కంప్లీట్ ఎక్స్పోర్ట్ కి ఈకోసిస్టమ్ కో సపోర్ట్ కర్నే కా ఇస్మే డిసిజన్ లియా. ప్రయారిటీ ఉన్ సెక్టర్స్ కు దీ జాయేగి జిన్కే ఉపర్ అభి ఏక్ అడ్వర్స్ ఇంపాక్ట్ హై, జైసే టెక్స్టైల్ హై, లెదర్ హై, జెమ్స్ జ్యువెలరీ హై, ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ మెరీన్ ప్రొడక్ట్స్ హై. దో ఇస్కే పిల్లర్స్ హై. ఫస్ట్ పిల్లర్ ఇస్ నిర్యాత్ ప్రోత్సాహన్ అండ్ సెకండ్ వన్ ఇస్ నిర్యాత్ దిశా. నిర్యాత్ ప్రోత్సాహన్ ఇస్ ఫోకస్డ్ మోర్ ఆన్ availability of credit and reducing the cost of capital. Sabse pehla iska element hai, wo hai interest subvention for pre and post shipment credit. Second pillar of this entire mission is Niryat Disha. Niryat Disha ka sara focus hai jo non-tariff barriers duniya mein kai deshon ne bana ke rakhe hue hain, unko counter karna.
0: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ జీరో డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని

0: పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
1: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ఎవర్ ఎక్స్పాండింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్. వీ హావ్ రీసెంట్లీ సైన్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ విత్ ద యునైటెడ్ కింగ్డమ్. We have operationalized free trade agreements with the four nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
0: 2023 లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
2: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. యే ఇస్లియే హై క్యోంకి భారత్ నే ఆపదా और मुश्किलों के समय को आर्थिक सुधार के अवसर में परिवर्तित किया. पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है. हमने कंप्लायंस बर्डन को कम किया है. रेड टेप को हटाकर रेड कार्पेट बिछा रहे हैं. जीएसटी और इंसॉल्वेंसी एंड बेसिक कोड के लागू होने से इन्वेस्टर कॉन्फिडेंस बढ़ा है. रक्षा और अंतरिक्ष जैसे क्षेत्र జిన్కో ప్రతిబంధిత మానా జాతా థా ఆజ్ ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోల్ దియే గయే.
0: ఏక వ్యాపారంలో కీలకమైన సముద్ర రవాణాకు సంబంధించి 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాల్లో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం 1 రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడని వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
1: వి గ్రో ఫ్రమ్ అ $4 ట్రిలియన్ ఎకానమీ టుడే టు అ 30-35 ట్రిలియన్ ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 ఇయర్స్ by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, We are today

0: amongst the top five economies, soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
1: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత పదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను సంపద సృష్టికర్తలుగాను జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కథ. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
3: ఆకాశవాణి కడప కేంద్రం. వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వాట్సాప్ మనోరంజని. వినబోతున్న పాట బిగ్ బాస్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపాలెం నుండి శ్రీనివాసరావు, గంగాభవానీ, అఖిల్, అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట. ఈ పాటకు సాహిత్యం భువనచంద్ర, సంగీతం బప్పిలహరి.

రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి పరశురాములు, పద్మ, రేణుక, దేవి, రవి, రేష్మ, రియాన్స్, లక్కీ వీరంతా కోరుతున్న పాట. బబ్రువాహన చిత్రం నుండి ఘంటసాల వరలక్ష్మి పాడిన సముద్రాల సీనియర్ గీతం.

మైదుకూర్ మండలం కేసలింగాయపల్లి నుండి భూమిరెడ్డి చంద్రమోహన్, అరుణ వీరు కోరుతున్న పాట. శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన శ్రీశ్రీ గీతం వినిపించమని. ఈ గీతానికి సంగీతం పెండ్యాల.

వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. వినబోతున్న పాట రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం బప్పిలహరి. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ మరియు వారి మిత్రబృందం. వీరందరి కోసం ఈ పాట.

కర్ణాటక రాష్ట్రం పెత్తనపల్లి నుంచి సుబ్రమణి గారి కోరిక మేరకు పులి బెబ్బులి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి సాహిత్యం సంగీతం రాజన్ నాగేంద్ర

వాట్సప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, పవన్, వీణాకుమారి,

సుప్రియ, లక్ష్మి, యశోద, హర్షవర్ధన్ వీరంతా వాట్సాప్ ద్వారా కోరుతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఎద్దుమైలారం దేవనూరు నుండి వీరయ్య, యాదమ్మ వారి కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా కోరుతున్న పాట జయసింహ చిత్రం కోసం ఘంటసాల లీలా పాడిన సముద్రాల సాహిత్యం సంగీతం టీవీ రాజు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత రగిలే జ్వాల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట

వినిపించమని వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు, పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, సిద్ధార్థ, అధిర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856

2244147 మరొక నంబర్ 2441 ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197 అలాగే 2441119

అమ్ముల తర్వాత పెళ్లి సందడి చిత్రం కోసం చిత్ర ఎంఎం శ్రీలేఖ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు, కడప ఎన్జీఓ కాలనీ నుండి సుకన్య, బాలకృష్ణ, నిఖిల్, శ్యామ్, లాస్య, మయూక వీరందరి కోసం ఈ పాట.

వాట్సప్ మనోరంజనలో చివరిగా విందాం. కడప నుండి వాజిద్, ఫయాజ్, రియాజ్ వీరంతా వాట్సప్ ద్వారా కోరుతున్న పాట ఏజెంట్ గోపి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరథి గీతం, సంగీతం సత్యం. వీరందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు వాట్సప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా రణం చిత్రం నుండి పాటను విందాం.

కార్యక్రమంలో తర్వాత వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కమలాకర్.

చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో తర్వాత. ఆవారా చిత్రం కోసం రాహుల్ నంబియార్ సైంధవి పాడిన పాటను విందాం.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీగానే ఇప్పుడు విందాం హిందీ చిత్రగీతాలు.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852-2444-197, మరొక నంబర్ 2441-19. ఫోన్ నంబర్లు మరొకసారి 0856-2444-197, అలాగే 2444-119.

ఫిల్మీ గానే వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రం కోసం ఆష్కింగ్ షాషా త్రిపాఠి పాడిన పాటను విందాం.

మీరింతవరకు ఫిల్మీగానే విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమంలో తర్వాత సీతమ్మ మాయమ్మ వసంతరాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో చివరిగా జయ జయ స్వామి నాటరాగం ఆదితాళం నారాయణ తారంగం రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునికార్తిక్ వారి బృందంచే నాదస్వరం వాయిద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతరత్వంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారీ సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారీ సింగ్ ధింకర్ కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.

0: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled. Growth has remained robust. And India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
1: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమాపేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీపేల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
2: టెక్నాలజీ, ద యూస్ ఆఫ్ డేటా అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మేక్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ మోర్ ప్రిసైజ్, మోర్ యాక్సెసిబుల్ అండ్ లెస్ డిపెండెంట్ ఆన్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ఇండివిజువల్స్. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
1: Akasavani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad prantiya vartha vibhagam X handle @AIRnews_HOD ni follow avandi. AIR News Hyderabad YouTube channel subscribe cheyandi. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధ సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తువులు, ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలే కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా

0: ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాలరాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావ్ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల మనోరంజని. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా మంచి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి. ఈ పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు వెంకటాపూర్ నుండి నాగరాజు, వారి కుటుంబ సభ్యులు వారందరి కోసం ఈ పాట.

ఉత్తరాల మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జగిత్యాల జిల్లా కోరట్ల మండలం నుండి రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మహేష్, రజని, లలిత, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట కార్తీక దీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన గోపి సాహిత్యం, సంగీతం సత్యం. వీరందరి కోసం ఈ పాట.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

ఉత్తరాల మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సంఘర్షణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రపర్తి. ఈ పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, మన్విత్, ఆనంద్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తరువాత సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిద్దుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, రాజ్కోటి, మీనమ్మ వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట పున్నమినాగు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి. వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రైల్వే కోడూర్ నుండి మంజుల, భవాని, పల్లవి, చంద్రశేఖర్ వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట అభినందన చిత్రం కోసం జానకి పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా. వీరందరి కోసం ఈ పాట.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: ఉత్తరాల మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటు

గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమ, వనజ, గీత వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత చెన్నూరు నుండి అమృత, సుష్మిత, సునంద వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట చంటి.

చివరిగా బద్వేల్ నుండి విఘ్నత, సందీప్, రిత్విక్, తన్విష్ వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట భద్ర చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన కులశేఖర్ గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్. వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు ఉత్తరాల మనోరంజన విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారుచేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరీ హోలిస్టిక్ ఈకోసిస్టమ్ పైదా కర్తా హై. ఇస్ యోజనా కే మాధ్యమ్ సే స్థానీయ స్తర్ పర్ స్కిల్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ కి మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఉస్కే కార్య భీ బహుత్ ఆసానీ సే కియే జా సకే.
0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ, ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం, చెర్లపల్లి, నరసాపురం, తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నరసాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నరసాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10

0: నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మహిళా అభిరుచి. మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0852244197, మరొక నెంబర్ 2441119. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయగలరని మనవి. ముందుగా మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: హలో, శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0852244119, మరొక నెంబర్ 2441197. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు సాయిప్రభ, సిద్ధవటం నుంచి మాట్లాడుతున్నా.
0: సాయిప్రభ గారు, చెప్పండి, ఈరోజు ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
2: అంతా మన మంచికే చిత్రం పేరు. నవ్వవే నా తెలియని
0: పాట. అందులో ఏ పాట అండి?
2: నవ్వవే నా తెలియ.
0: నవ్వవేరా నా మదిలో అని ఉంది, అదేనా?
2: నవ్వవే నా తెలియ అని ఉంటుంది.
0: అలా అయితే స్టార్ట్ కాలేదండి. నీవేరా నా మదిలో అనే పాట అయితే ఉంది. ఒక్క నిమిషం అండి. సరే, ఉందండి పాట. సరే అండి, మరి పాట వినిపిస్తాను. విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: హలో, నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి కులాయమ్మ గారు, చెప్పండి, ఈరోజు ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
1: వచ్చాడు మా బావ. మేడం,
0: వచ్చాడు మా బావ.
1: అవును మేడం. వాగు అని ఓకుంటే వాగు అని పాట వింటుంది మేడం.
0: వచ్చాడు నా భావన. ఏం
1: చేస్తుంటారండి?
0: ఏం చేస్తుంటారండి అని అడుగుతున్నాను. సరే చెప్పండి, మీరు వేరే చిత్రం అన్నారు, ఏం ఏ చిత్రం?
1: చెప్పండి. కోటలో పాగా మేడం.
0: కోటలో పాగా.
1: పాగా
0: అందులో ఏ పాట అండి?
1: నువ్వు దాగినా నీవి కదాగమని పాట
0: నిన్నే. ఏ పాట అండి? నీవు దాగినా. నీవు రావు అనే పాట ఉంది, తర్వాత నిన్నే హోయ్ నిన్నే అనే పాట ఉంది. మీరు పువ్వు దాగినా అనే పాటనా మీరు అడిగింది ఇప్పుడు? ఓకే ఓకే, సరే అండి. నీవు దాగినా కాదు, పువ్వు దాగినా. సరే అండి, పాట వినిపిస్తాను, సిద్ధంగా ఉంది.
1: ఓకే, నమస్తే మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో, నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయలక్ష్మి గారు, కడప నుండి. చెప్పండి, ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు? ఆహ్వానంలో మనసా మాట్లాడమ్మ. సరే అండి, మరి పాట సిద్ధంగా ఉంది, విందామా?
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో, నమస్కారం అండి.
1: అండి, బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. జస్ట్ చేశాను, కాల్ కనెక్ట్ అయింది.
0: ఓకే, చెప్పండి, ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారండి?
1: 8వ సంతాలు తులసి గారు వినిపించినారు, చూస్తారా ఒకసారి ఉందో లేదో.
0: 8 వసంతాలు. ఓకే, కొత్త చిత్రం కదా.
1: కొత్తది.
0: ఓకే అండి, అన్ని వింటున్నారా ఉదయం నుంచి కార్యక్రమాలన్నీ?
1: మంచి వానపాటలు, హిందీలో కూడా నాకు బాగా నచ్చాయి, పంపించాను కూడా నేను.
0: ధన్యవాదాలండి.
1: తెలుగులో కూడా వినిపించారు, హిందీ పాటల్లో కూడా వినిపించారు.
0: అవును,
1: ఎందుకంటే
0: ఈరోజు
1: ఇప్పుడు
0: క్లైమేట్ అంతా అలానే ఉంది
1: క్లైమేట్
0: కదా.
1: అలా ఉంది కాబట్టి ఎంజాయ్ చేసేదానికి మంచి పాటలు వినిపించారు.
0: ఓకే ఓకే, ప్రస్తుతానికైతే ఆ చిత్రం ఇందులో లేదు, మీరు వేరే
1: అలా
0: పాట
1: అయితే
0: అనేది.
1: కదా, అమ్మాయి బాగుంది లో చూడండి, పాటల పల్లకిలో నానే సాంగ్.
0: ఓకే, అమ్మాయి బాగుంది చిత్రంలో.
1: మీరా జాస్మిన్
0: ఓకే అండి,
1: అది కూడా లేదా అందుబాటులో?
0: ఉందండి. అందులో పాటల పల్లకిలోన.
1: పాటల పల్లకిలోన, చిగురు
0: ఓకే
1: ఆశలలో
0: ఓకే అండి,
1: పడినిలోన,
0: పాట
1: నిరంతరం
0: సిద్ధంగా ఉంది.
1: ఒకే అనుబంధం అనమాట మాకు ఆకాశవాణితో.
0: ఓకే, మరి పాట సిద్ధంగా ఉంది,
1: మా
0: వినేద్దామా?
1: ఫ్రెండ్స్ అందరి కోసం, మీకు కూడా
0: తప్పకుండా
1: ఎంజాయ్
0: అండి,
1: చేయండి.
0: అందరం కోసం, అందరం
1: ఓకే,
0: విందామండి.
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్

0: హలో,
1: హలో
0: నమస్కారం అండి.
1: హలో మేడం.
0: హలో, నమస్కారం అండి.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి
1: నేను నంద్యాల
0: మాట్లాడుతున్నారు?
1: నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నలిని ప్రియను మాట్లాడుతున్నాను మేడం.
0: నళిని ప్రియ, మీ పేరు
1: అవును
0: చాలా
1: మేడం,
0: బాగుందండి.
1: థ్యాంక్స్ మేడం.
0: ఓకే, ఈరోజు ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
1: ఖైదీ కాళిదాసు ఉందా మేడం?
0: ఏం చేస్తుంటారండి?
1: నేను హౌస్ వైఫ్ మేడం.
0: ఓకే,
1: లేదా మేడం,
0: ఖైదీ
1: కాళిదాస్
0: కాళిదాస్ ఉందండి, అందులో ఈ పాట.
1: దాంట్లో ఎవరు ఈ చక్కని వాడని సాంగ్ వినిపిస్తారా మేడం?
0: ఓకే అండి, తప్పకుండా. మరి పాట సిద్ధంగా ఉంది, విందామా?
1: ఓకే, థ్యాంక్స్ మేడం.
0: ధన్యవాదాలండి.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమంలో తర్వాత శతమానం భవతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జెమేయర్.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
2: చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత జిల్లా చిత్రంలో చిత్రం నుండి రాకేంద్ర మౌళి ప్రణవి పాడిన పాట, సాహిత్యం వెన్నెల కంటి, సంగీతం ఇమాన్.

కార్యక్రమంలో తర్వాత శివం చిత్రం కోసం సాగర్ హరిప్రియ పాడిన పాట, సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కిరాక్ పార్టీ చిత్రం నుండి పాటను విందాం.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చెలి చిత్రం నుండి పాటను విందాం.

0: డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ గడిచిన సమయం తిరిగి రాదు. సమయాన్ని గౌరవిస్తే సమయం మన జీవితాన్ని మార్చగలదు. ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువ శ్రోతలకిస్తున్న అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి.
1: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
2: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
1: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
2: చిన్న చిరునవ్వు
1: పెద్ద ఆనందం.
2: టెన్షన్ ను దూరం చేసేది
1: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
2: నవ్వించండి,
1: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
2: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
1: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
2: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
2: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224419
1: లేదా 2441119.
2: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
3: చిత్రసీమలో చివరిగా విందాం నరసింహ చిత్రం నుండి పాటను.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. సమయం 3 గంటలు దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి 2వ ప్రసారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ శుభ సాయంత్రం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై రెండవ ప్రసారానికి స్వాగతం. ఇప్పుడు సమయం 5:20. సినీ గీతాల చిత్రసీమతో ఎప్పటిలాగే ఈనాటి ప్రసారాన్ని ప్రారంభిద్దాం.

ముందుగా మీరు విన్న ఆ పాట ఇళయరాజా స్వరాలు కుడిచక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజ్యరం పాడిన రాజశ్రీ సాహిత్యం చిత్రం ఘర్షణ. తర్వాత ఉండండి కిరాయి దాదా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన వేటూరి సాహిత్యం చిత్రం. సంగీతం చక్రవర్తి.

ఈ ప్రసారంలో యువవాణి యువజనుల కార్యక్రమంలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ అంశం గురించి శ్రోతల అభిప్రాయాలతో కూడిన అభిప్రాయ వేదిక వింటారు. చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. చివరిగా వినండి, రాజకోటి స్వరాలు కురచగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి సాహిత్యం చిత్రం రథసారథి.

గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా కార్యక్రమాలు వింటున్న శ్రోతలకు నమస్కారం. నేటి అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం.

అభిప్రాయ వేదిక కార్యక్రమంలో శ్రోతలకిచ్చిన అంశం సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలి. ఈ అంశంపై 3 నుండి 4 గంటల మధ్య శ్రోతలు పంచుకున్న అభిప్రాయాలు మీరు వింటారు.

భాష అనేది పెదవుల నుండి మాత్రమే కాదు, మనసు తెలిపే చేతి వెళ్లే సైగల నుంచి కూడా పుడుతుంది. సంజ్ఞ భాషకు ప్రాధాన్యమిద్దాం, వైకల్యాన్ని గెలిచే ఆత్మవిశ్వాసానికి తోడుగా నిలుద్దాం. నేడు అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవం.

ముందుగా విన్నాం మంచి మాట. జీవితం చిన్నది, అనూహ్యమైనది, మలుపులతో నిండి ఉంటుంది. ఎప్పుడూ సమస్యల గురించే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి. ఆశతో ముందుకు సాగండి. జీవితం మిమ్మల్ని కుంగదీసినప్పుడు మీకు తెలియని మీలోని శక్తే మిమ్మల్ని నిలబెడుతుంది.

ఇప్పుడు విందాం విద్యా ఉద్యోగ సమాచారం. అహ్మదాబాద్ భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఒప్పంద ప్రాతిపాదికన జేఆర్ఎఫ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 48. పోస్టుల వివరాలేమనగా, జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో 33, రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో 8, ప్రాజెక్ట్ సైంటిస్ట్ విభాగంలో 7 ఖాళీలు కలవు. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ లేదా కనీసం 65% మార్కులతో బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంఏ, ఎంటెక్లలో పాసై ఉండాలి. వీటికి వయస్సు 28 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా వీటికి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 ఈ నెల. మరిన్ని వివరాలకై www.isro.gov.in/ని సంప్రదించగలరు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

అభిప్రాయ వేదిక కార్యక్రమం వింటున్నారు. సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి ఈ అంశంపై శ్రోతల అభిప్రాయాలు విన్నాం.

0: అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: పద్మావతి అండి.
0: ఓకే, పద్మావతి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు?
1: కడప నుంచేనండి.
0: ఓకే, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం
1: చెప్తా. నాకు ఈ క్షణము ఈ నిమిషం మీతో మాట్లాడే టైం కూడా మరి ప్రజలు మళ్ళా రమ్మన్న రాదు. అటువంటి సమయాన్ని మనం ఎంతో సద్వినియోగం చేశాలి. ఇప్పుడు ఏమైనా ఒక పనులు ఉన్నాయనుకోండి, ఎప్పటికప్పుడు చేసేయాలి. రేపటికి అనేది వాయిదా వేయకూడదు. రేపటికి రూపు లేదని చెప్పేవారు మా ఫాదర్. మళ్ళీ అయ్యయ్యో మర్చిపోయామయ్యో ఆ టైంకి వెళ్ళిపోయి ఈ టైంకి వెళ్ళిపోయాం అంటారు. అందరికి జ్ఞాపశక్తి ఉండదు. నిజమే, ఒక ప్లాన్ మనం ఒక కాగితం మీద రాసుకోవాలి, వీపలు చేయలేకపోతే చేయాలి. అప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఏమైనా వంటలు ఇవన్నీ చేసుకోవాలనుకోండి, ప్లాన్ ఒక నైట్ గా ఆలోచించాలి. రేపు పొద్దున్న లేచి ఆలోచించాలంటే ఆ సమయం వేస్ట్ అయిపోతున్నాయి, ఇదనుకున్నా ఇదనుకున్నా అట్లా ఏం చేయకూడదు అండి. ఒక ప్లాన్డ్ గా ఉంటే గనక మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
0: చేసుకోవాలి అంటున్నారు.
1: అవునండి,
0: ఇప్పుడే ప్లాన్ చేసుకుని ఉండాలి.
1: ప్లాన్ చేసుకోవాలండి, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అనమాట. ఇప్పుడు ఒక ట్రైన్ ఎడుతోంది, ట్రైన్ ఎడిపోయినాక వెళ్తే మనకు ఆ ట్రైన్ ఆగుతుందా? మన కోసం ఆగదు కదండి. ట్రైన్కి వెళ్ళిపోతామా లేదా? మనం బస్సు కానీ నమ్మో విడిపోతాం, బస్సు ఆగుతుంది కానీ ఇంకొక ట్రైన్ అట్లా కాదు కదా. ఒక ఫ్లైట్ కానీ ఏం కానీ సమయానికి ముందే వెళ్ళిపోతాం. ఒక ఫ్లైట్ ఎక్కాలని అటువంటి సమయము వెళ్ళిపోతే రాదు, చాలా నష్టపోతాము, చాలా కష్టాలు వస్తే మన శాంతి కోల్పోతాం అన్నమాట. కాబట్టి సమయం అనేది గోల్డ్ కాదు, కోట్లు వాల్యూ కన్నా గొప్పది సమయం నా ఉద్దేశం అన్నమాట. ఆ సమయాన్ని మనకి ఇచ్చే 24 గంటలు కూడా చక్కగా మంచి మంచి పనులకు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలా. అప్పుడు మనం మన శాంతిగా ఉంటాం అన్నమాట. ఎవరన్నా వచ్చారని కూర్చునే ఫోన్లు కూడా గంటల గంటల మాట్లాడితే సమయం అక్కడ ఇంట్లో పనులు కనపడితే వీళ్ళు వెళ్ళరు, కూర్చోరు. అందుకని ప్రశాంతంగా వాళ్ళని ఇంకో దారిగా మాట్లాడి పంపించేయటమో చేయటమో అక్కర్లేని విషయాలు మాట్లాడేసి టయాన్ని వేస్ట్ చేసుకోకూడదండి. సమయం అనేది మళ్ళీ మనకి రాదు అనమాట. అటువంటి సమయాన్ని గోల్డ్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఎదుటి వాళ్ళు కూడా చెప్పేయాలి మాకు, ఏమంటే అయిపోతుంటే ఏమైనా పొద్దుంటే మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ చేస్తాను, ఎక్స్క్యూజ్ మీ ఇంకొక ఫోన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతాను. చిన్నగా వాళ్ళు నొప్పించకుండా మనం కట్ చేస్తూ ఉండాలన్నమాట. మనకు సమయం కావాలి. ఇప్పుడు మన పిల్లలు వచ్చే టైం అయిపోతుంది, ఏదో ఫ్రెండ్స్ తప్పించు మనుషులు వాళ్ళకి స్నాక్స్లు ఇవ్వాలి, వాళ్ళకి హోంవర్క్ చేయాలి, వాళ్ళకి వాళ్ళకి సమయం అయిపోతుంది, మనకి సమయం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమయాన్ని ఎంత బాగా వాడుకోవాలి. నేను నటుడు అంతేనండి, అట్లాగే కొంచెం సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటూ ఉంటాను.
0: చాలా చక్కగా చెప్పారండి, చాలా మంచి ఉదాహరణలు కూడా మీరు ఇచ్చారు మాకు.
1: ఆ సమయాన్ని వాడుకోకపోతే మానసిక ఒత్తిడి, టెన్షన్, మెంటల్ గా ఫీల్ అయిపోయి ఇది అయిపోతాం అనమాట. కాబట్టి అన్ని పద్ధతిగా చేస్తాం అనుకోండి, హ్యాపీగా ఉంటాం, టెన్షన్ ఉండదు, బ్రెయిన్ సెల్స్ బాగా చేస్తాయి, సంతోషంగా ఉంటాం అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకోండి, సమయానికి వెళ్ళకపోతే మీకు ఉద్యోగం ఉంటుందా? ఊడిపోతుందా?
0: ఊడిపోతుంది.
1: అందుకని ప్రతిదీ సమయాన్ని చక్కగా పాటించాలి అని నా అభిప్రాయం. మన డ్యూటీ, మన టైము మనం వాడుకోవాలి అన్నమాట. గోల్డ్ అండ్ టైం పక్కకుంటే ఇచ్చారు మనకి, మానవజన్మ ఇచ్చారు, మంచి టైము మంచి పనులు చేయమని ఇచ్చారు. కాబట్టి మంచి మంచి పనులు చేస్తూ హ్యాపీగా ఉన్న అభిప్రాయం.
0: చాలా చక్కగా చెప్పారు పద్మావతి గారు. ఓకే పద్మావతి గారు, ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని.
1: ధన్యవాదాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి, అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
0: గజ్జల మల్లారెడ్డి, కాజీపేట శంకేశ్వరి మేడం.
1: కె మల్లారెడ్డి గారు, మరి సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి?
0: సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది. గత సార్ చేతి బంధనం అంటే నీళ్లు పోయిన తర్వాత కట్టేసుకుంటే లాభంలే. ఆ మాదిరిగా సమయాన్ని కూడా మన హ్యాండ్ ఓవర్ లో ఎప్పటికీ పెట్టుకోవాలా, చాలా విలువైందని తెలుసుకోవాలా. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. టైమ్ సముద్ర పొలం ఎవరి కోసం ఆగదంటాం. పిల్లకాయలు కూడా టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఒక రోజు ముందు టైం టేబుల్ పెట్టుకుని టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతుంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. పిల్లలే కాదు మనం కూడా ఇంట్లో.
1: అవును, ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. థాంక్యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే మేడం.
1: అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
0: నా పేరు ప్రీతి మేడం, కడప.
1: స్వీటీ గారు.
0: అవును మేడం.
1: ఓకే స్వీటీ గారు, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం.
0: మనం ఇప్పుడు ఏదైనా పనులు చేయాలని అనుకుంటాం కదా మేడం, అది ఏ పని అయినా కానీ టైం ఉంది కదా, తర్వాత చేద్దాము, అప్పుడే ఏమైంది అని అనుకోకుండా ఎప్పుడు తప్పుడుకే ఏ పని అయినా కానీ అప్పుడు చేసుకోవాలి మేడం. ఇప్పుడు మనము ఎప్పుడు చేసిన మేడం
1: అదే రేపు చేద్దాంలే అని
0: అనుకోకుండా, అది పని అయినా కానీ ఎంత ముఖ్యమైన పని అయినా కానీ అనుకున్న సమయానికి చేసుకోవాలి. మళ్ళీ అది అయ్యో పలాంటి టైంకి మనం చేసుకోలేదని తర్వాత బాధపడాల్సి వస్తుంది మేడం.
1: అవునవును,
0: అట్లా లేకుండా అది ఏ పని అయినా ముందుగానే చేసేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మళ్ళీ ఎప్పుడో జరగాల్సిన పని ఇప్పుడే చేయకుండా ఇప్పుడు చేయాల్సిన పనులు వెంటనే చేసేసుకోవాలి. అప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది, మనం అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి కదా మేడం, మన పనులు జరిగినాయి అని అప్పుడు హ్యాపీగా ఉంటుంది.
1: అవునండి. స్వీటీ గారు ధన్యవాదాలండి, కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
0: థ్యాంక్స్ మేడం.

0: పెదవుల కదలికలు లేకపోయినా హృదయభావాలను అద్భుతంగా పలికించగల శక్తి ఒక సంజ్ఞమాషలకు మాత్రమే ఉంది. మరొకసారి శ్రోతలందరికీ అంతర్జాతీయ సంజ్ఞమాషల దినోత్సవ శుభాకాంక్షలు.
1: దిగిటి దిగిటి దీంతికి పప్ప దిగిటి దిగిటి దీంతికి పప్ప.

సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఈ అంశంపై మరికొందరు పంచుకున్న శ్రోతల అభిప్రాయాలు వింటారు.

0: నమస్తే.
1: అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
0: నా పేరు చరిత మేడం.
1: ఓకే చరిత గారు, మరి అభిప్రాయ వేదికలోని సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి ఈ అంశం?
0: అవును మేడం.
1: ఆమె యొక్క అభిప్రాయం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చరిత గారు?
0: యోగ్యమైన యూనివర్సిటీ నుండి మేడం.
1: ఓకే చరిత గారు, మరి ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం.
0: మేడం, సమయం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా లభించే ఒక విలువైన అవకాశం. ధనాన్ని కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని మాత్రం తిరిగి సంపాదించలేం. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన రోజుకు ఒక చిన్న ప్రణాళికతో ప్రారంభిస్తే చేయాల్సిన పనులను సులభంగా పూర్తి చేయొచ్చు. ముందుగా ముఖ్యమైన పనులను ప్రాధాన్యత ఇవ్వాలి. చదువు, కెరీర్, ఆరోగ్యం, కుటుంబం మరియు మన

0: వ్యక్తిత్వ అభివృద్ధికి సరైన సమయం కేటాయించాలి. ఖాళీ సమయంగా ఉన్నప్పుడు దాన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా కొత్త విషయం నేర్చుకోవడానికి, అంటే కొత్త స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి, పుస్తకాలు చదవడానికి, మన భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అదే సమయంలో పనులను పదే పదే వాయిదా వేయడం, అవసరం లేకుండా మొబైల్లో ఎక్కువ సమయం గడపడం వంటి అలవాట్లు మన విలువైన సమయాన్ని దూరం చేస్తాయి. అందుకే తర్వాత చేద్దాం అనే ఆలోచన కంటే ఇప్పుడు ప్రారంభిద్దాం అనే ఆలోచన మనలో ఉండాలి. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న మంచి పనులే భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది అవుతాయి. రోజుకు ఒక గంటను మన అభివృద్ధి కోసం కేటాయించిన కాలం గడిచే కొద్దీ అది మన జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకురాగలదు. సమయం మన చేతితో ఉన్నప్పుడు దాని విలువ తెలియకపోవచ్చు, అది గడిచిన తర్వాత దాని విలువ అర్థమవుతుంది. అందుకే సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని ఒక అవకాశంగా భావించి మన లక్ష్యాల వైపు ఒక అడుగు ముందుకు వేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే, అంటే కేవలం బిజీగా ఉండడం కాదు, మనకు ముఖ్యమైన విషయాల కోసం సరైన సమయంలో సరైన పని చేయడం మేడం.
1: ఓకే చరిత గారు, ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే మేడం.
1: అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
0: నా పేరు శ్రీనివాసులు మేడం. నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం నందివర్గం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే, శ్రీనివాసులు గారు, మరి సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి ఈ అంశంపై మీ
0: అవును
1: యొక్క అభిప్రాయం?
0: అవును మేడం, చెప్తా మేడం.
1: చెప్పండి.
0: వృధా చేసిన ప్రతి నిమిషము భవిష్యత్తులో అదృష్టాన్ని తారుమారు చేస్తుంది మేడం. అది ప్రపంచంలో ఎవరైనా గాని గడిచిన కాలాన్ని ఎన్నికి తీసుకురాలేదు మేడం.
1: నిజమండి.
0: అదొకటి, దీని గురించి ఒక చిన్న కథ చేశాను, 2 నిమిషాలు ఒక కథ చెప్తాను మేడం.
1: ఓకే, చెప్పండి.
0: ఒక అతను ఒక ఊర్లో కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని ప్రత్యక్షం చేసుకుంటాడు మేడం. ఏం నాయనా, నువ్వు ఎందుకు ఇట్లా, ఏం కథ, ఏం తెలుసు స్వామి, నాకు కొంచెం డబ్బు కావాలా, చాలా ఇబ్బందిగా ఉంది, అది ఎట్లా అని చెప్తాడు మేడం. తర్వాత, సరే నేను నీకు 20 నిమిషాలు టైం ఇస్తాను, నువ్వు మా కారాగారానికి పోయి నీకు కావాల్సిందంతా తీసుకపో అని చెప్పాడు మేడం. కారాగారానికి పోయిన తర్వాత ఆయన లోపల వజ్రాలు, బంగారు నాణ్యాలు, అవి ఇవి అన్ని ఉంటాయి మేడం. అవి ఇవి చూసుకుంటా 20 నిమిషాల టైం వేస్ట్ చేసుకుంటాడు మేడం. వేస్ట్ చేసుకుంటే వాళ్ళు బట్టలు బయటికి వేసేస్తారు మేడం. అది మేడం, టైం వేస్ట్ చేసుకుంటే ఎట్లుంటుంది మేడం.
1: ఓకే, శ్రీనివాసులు గారు చాలా చక్కగా చెప్పారండి. అంటే మీరు దీని మీద ఒక చిన్న కథ కూడా రాసుకుని మా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందండి.
0: టైం పోయిన లోపలికి పోయినాక వజ్రాలు తీసుకున్నా, వైడ్రాలు తీసుకున్నా, బంగారు నాలు అంతా టైం వేస్ట్ చేసుకున్నాను. టైం వేస్ట్ చేసుకునేందుకు టైం అయిపోయిన తర్వాత వాళ్ళు బడు బయటకు వేసేస్తారు మ్యామ్. అది మేడం, టైం వేస్ట్ చేసుకుంటే అట్లుంటుంది మేడం.
1: శ్రీనివాసులు గారు ధన్యవాదాలండి.
0: నమస్తే మేడం.

0: సమయం మనకిచ్చిన అత్యంత విలువైన సంపద. దాన్ని ఎలా ఖర్చు చేస్తామన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది.
1: నమస్కారం మేడం.
0: అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు శోభిత మేడం.
0: సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం?
1: మేడం, ఇప్పుడు ప్రజెంట్ కాలంలో సమయం

0: దొరికిందంటేనే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి మేడం. సో సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలు బట్టి వాళ్ళకి ఇష్టమైనవి అరచేతిలోనే నేర్పించగలిగేటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. సో ఒకప్పుడైతే ఆ సెంటర్స్ మీకు దగ్గరికి వెళ్ళాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు ఉంటాయి, కానీ ఇప్పుడు అలా కాదు.
1: నిజమే,
0: ఇప్పుడు అలా కాదనమాట, ఫ్రీగా నేర్పించే కోర్సెస్ ఉన్నాయి, పేమెంట్ గా నేర్పించే కోర్సెస్ ఉన్నాయి. ఏ టు జెడ్ అంటే ఏ విధంగా అఫిషియల్ కానివ్వండి, నెక్స్ట్ ఈ ఏఐ క్రియేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా, హెల్త్ అండ్ కేర్ పరంగా, న్యూట్రిషన్ పరంగా, ప్రతిదీ కూడా మనము మొబైల్ ఫోన్ లో చాలా నేర్చుకోవచ్చు మేడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానివ్వండి, వాటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, సింగింగ్ అంటే సింగింగ్, డ్రాయింగ్ అంటే డ్రాయింగ్, ఇలా ఒకటే కాదు ఇప్పుడు అప్డేటెడ్ విధానంతో చాలా ముందుగా వెళ్ళిపోతుంది కాబట్టి అప్డేటెడ్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, పేమెంటబుల్ గా ఉన్నాయి, ఫ్రీ స్కిల్స్ కొన్ని ఉన్నాయి. అలాగే మన ప్రభుత్వం కూడా చాలా స్కిల్స్ అనేటివి కూడా ఏర్పాటు చేసింది నేర్చుకునే వాళ్ళకి. సో ఖచ్చితంగా ప్రతి యువత కానీ హోమ్ మేకర్స్ కానీ ప్రతి ఒక్కరు సమయం దొరికితే ఫస్ట్ మనకి మైండ్ లో ఏది నేర్చుకోవాలి, ఏది తెలుసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోగలుగుతాం మేడం. రీసెంట్ గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఆవిడ, అందరికి తెలిసింటుందని అనుకుంటున్నాను ఈ న్యూస్, ఒక ఆవిడ గవర్నమెంట్ జాబ్ చేస్తూనే తను వేరే ఊరు నుంచి తన స్కూల్ కి వెళ్ళాలంటే 2 hours జర్నీ పడుతుందంట. ఆయంత టైంలోనే తను ఎన్నో కోర్సులు రానుకొని 4 hours ఆయంత టైంలోనే ఎన్నో కోర్సులు చేసి అవార్డు కూడా తీసుకోయింది మేడం. సో మనము సాధించాలనే మన మైండ్ లో ఉండాలి, ఇంకొకటి గోల్ పెట్టుకోవాలి మనం కూడా, ఏది నేర్చుకోవాలని సరైన నిర్ణయం తీసుకొని మనము ఆ స్కిల్స్ ని నేర్చుకునే అవకాశం ఇప్పుడు మన మొబైల్ ఫోన్ లోనే ఉంది.
1: ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఆకాశవాణి కడప కేంద్రం.

మాటలు లేని వారి మనసులోని భావాలను ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసే అమూల్యమైన ఆయుధం సంజ్ఞల భాష. పెదవులు పలకని అక్షరాలను వేళ్ల కదలికలతో అందంగా పలికించే ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసానికి వందనం, అభివందనం. ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో పల్లె ప్రాంతాల్లో 6:30 సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం నుండి, అడవి సన్నివేశంలో హరిశ్చంద్రుని పాత్రలో శ్రీ పి ఓబులేశు పడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50 విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. పంటసీమల్లో 7:15 జొన్న మరియు సజ్జ పంటల్లో సమగ్ర సస్యరక్షణ. ఈ అంశం గురించి పెరుమల్లపల్లి సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం వింటారు. ఈ రాత్రి 8:00 దార్శనిక భారత్లో భారతీయ విజ్ఞాన వ్యవస్థ గురించి పసుపులేటి శంకర్ గారితో పరిచయం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్, ఇందులో అంశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రాసెస్ ద టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. 8:15 మరియు 9:30 అలాగే 10:45 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వినవచ్చు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ వార్తా ప్రసారాలన్నీ ఢిల్లీ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. ఈ రాత్రి 10:00 రాగం తానం పల్లవిలో శ్రీ ఈమణి శంకర శాస్త్రి గారి వీణావాద్యం మరియు శ్రీ తిరుచి శంకరన్ గారి మృదంగ వాద్య కచేరీ ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 భక్తిరంజనులు, శిరిడి సాయి భక్తి గీతాలు వింటారు. సూక్తి రత్నావళిలో 6:30 డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్ గారు అందించే సూక్తులు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. కాంతిరేఖల్లో రేపు 7:15 చరిత్రలో ఈరోజు సమాచార వేదిక. అనంతరం ఆరోగ్య సౌభాగ్యంలో పిపిపల్ల సమస్య

సమస్యలు పరిష్కారం ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ శ్వేతారెడ్డి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఆ తర్వాత భట్టుమూర్తి కలం పేరుతో ప్రసిద్ధుడైన రామరాజ భూషణుడి గురించి శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ 8:30 వినవచ్చు. 8:35 చిత్రమంజరి, 9:00 హెలో అభిరుచి. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ బి విజయప్రసాద్. పరిచయకర్త ఎన్ మణి. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ. 10:25 వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాల మనోరంజన ఉంటుంది. 11:00 మరియు 2:15 చిత్రసీమ, హిందీ చిత్ర గీతాల ఫిల్మీ గానీ 11:30 వినవచ్చు. రేపు 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో పుదుకొట్టై ఆర్ కృష్ణమూర్తి గారి వీణా వాద్యం ప్రసారం అవుతుంది. 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాల మనోరంజన ఉంటుంది. రేపు 12:00 మహిళా భారతిలో 1:30 బ్రహ్మం గారి తత్వప్రభ 7వ భాగం వింటారు. ఆ తర్వాత లలిత గీతలు ప్రసారం అవుతాయి. రేపు సాయంకాల ప్రసారం 5:00 సినీ గీతలతో ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి, ఇందులో యువరంజనితో పాటుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6:30 శ్రీ కె సూర్యనారాయణ బృందం వారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. పంటసీమలో 7:15 వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:40 విజయవాడ కేంద్ర సమర్పణలో వికసిత భారత్ వింటారు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05, మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధనా సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఈ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ది, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో

0: రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు పార్వతీపురం, శ్రీకాకుళం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తుల వారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले, विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा. हमें याद रखना है, जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हमें एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं. इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క

0: 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు గాని, రక్తదాన శిబిరాలు గాని, మొక్కలు నాటే కార్యక్రమం గాని, ఈవేళ పోషణ అభియాన్ గాని, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
2: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
1: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ది చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లెలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్దికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కల సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః AI, అంతరిక్షం, ఊర్జాయాః విషయే UAE తథా ఫ్రాన్స్ దేశయోః సమకక్షీయేణ సహ సహయోగ విషయే చర్చితవాన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అవదత్ యత్ యూనాం ప్రయత్నాః 47-2000తమ వర్షాత్ ప్రాగేవ భారతం వికసిత రాష్ట్రం కరిష్యంతి. ఫిచ్ రేటింగ్స్ ఇత్యనేన భారతస్య GDP వృద్ధేః పూర్వానుమానం 9.6% యావత్ వర్ధితం. భాజపేతి దళాధ్యక్షః నితిన నవీనః సర్వేషు 37 రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దళస్య ప్రభారీ సహ ప్రభారీ చ నియుక్తవాన్. ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సంపూర్ణే భారతె సార్వజనిక స్వాస్థ్య సేవాయాః పరివర్తనస్య 8 వర్షాణి ఆచరతి. అపి చ 26-2000తమే వర్షే ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీట్ దళాని జాపాన్ దేశే కాంస్య పదకం విజితవంతః. మీరాబాయి చానుః భారోత్తోలనే రజత పదకం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః UAE విదేశమంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యానః, ఫ్రాన్స్ విదేశమంత్రి జీన్ నోయెల్ వైరోటః చ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య సామాన్య సభాయాః 81తమస్య సమ్మేళనావధౌ భారత UAE ఫ్రాన్స్ త్రిపక్షీయ సమ్మేళనె భాగం భజితవంతః. త్రిభిః మంత్రిభిః అంతరిక్షం, ఊర్జా, కృత్రిమ బుద్ధిమత్తా, సంస్కృతిః, పరంపరాదీనాం పరస్పర హితస్య సహమత క్షేత్రేషు త్రిపక్షీయ సహయోగస్య ప్రగతిం సమీక్షితవంతః. విదేశమంత్రాలయేన ప్రకాశితస్య వక్తవ్యస్యానుసారం నేతారః పశ్చిమ ఏషియాయాః స్థితిమపి చర్చితవంతః. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః యూనాం ప్రయత్నేన 47-2000తమ వర్షాత్ పూర్వమేవ భారతం వికసిత రాష్ట్రం భవిష్యతి ఇతి విశ్వాసః ప్రకటితవతి. అద్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ వడోదా విశ్వవిద్యాలయస్య 75వం దీక్షాంత సమారోహం సంబోధయంతి సా ఉక్తవతీ యత్ శిక్షా తదా ఏవ అర్థపూర్ణా భవతి యదా సా రాష్ట్రస్య సమాజస్య చ కృతే ఉపయోగ

0: సంస్కరణం ద్విదశాంశోత్తర త్రీణీత శూన్య దశాంశోత్తర చత్వారి సంస్కరణం యావత్ ఉన్నతీకరణం సఫలతయా సంపన్నం. కవచ్ ఇది స్వదేశీయా వికసిత స్వయం చాలిత రేల సంరక్షణ వ్యవస్థ అస్తి. యా పరిచాలన సురక్షాం వర్ధయితుం పరికల్పిత అస్తి. ఏషా వ్యవస్థ లోకోచాలకాయ నిర్ధారిత వేగ సీమాయాం రేలయానానాం రక్షణే సహాయం కరోతి. తథా చ యది లోకోచాలకః తత్కర్తుం అసఫలః భవతి తర్హి ఆవశ్యకతానుసారం స్వయమేవ బ్రేక్ ఇతి ఉపయోక్తుం శక్నోతి. కవచ్ ఇతీదం సంకటకాలే సంకటం నివారయితుం న్యూనీకర్తుం చ పరికల్పితమస్తి. మేఘాలయస్య యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీతి దళస్య అష్ట విధాయకాః అద్య నవదిల్ల్యాం భారతీయ జనతా పార్టీతి దళే సమ్మిళితాః. కేంద్రీయ మంత్రి వరిష్ఠ భాజపా నేత చ కిరణ్ రిజిజు, భాజపా ప్రవక్త సంబిత్ పాత్ర, అనిల్ ఆంటనీ చేత్యేతేషాం ఉపస్థితౌ తే దళే ప్రవిష్టవంతః. భారత ఋతు విజ్ఞాన విభాగేన తెలంగాణాయాం, ఛత్తీస్గఢే, తటీయ ఆంధ్రప్రదేశే, ఒడిశాయాం చ అద్య అతివృష్ట్యే రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా. అద్య అరుణాచలప్రదేశే, అసమరాజ్యే, మేఘాలయే, బిహారరాజ్యే తథా కర్ణాటకస్య ఆంతరికప్రదేశేషు చ విభిన్నేషు స్థానేషు అతివృష్టిః భవితుమర్హతి. జార్ఖండే, కేరళం రాజ్యే, మాహే, కొంకణే, గోవాయాం, మహారాష్ట్రే, పశ్చిమబంగాళే, సిక్కిం రాజ్యే చాపి ఏతాదృశీ స్థితిః సంభావ్యతే. షడ్వింశత్యధిక్విసహస్రతమే వర్షే ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీటదళాన్ని జపాన్ దేశే కాంస్య పదకం విజితవంతః. మీరాబాయి చానుః భారోత్తోలనే రజత పదకం ప్రాప్తవతీ. భారతస్య పురుష బ్యాడ్మింటన్ దళేన కాంస్య పదకం చ విజితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

పల్లె ప్రాంతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం, అడవి సన్నివేశం నుండి హరిశ్చంద్రుని పాత్రలో శ్రీ పి ఓబులేసు పడిన రంగస్థల పద్యాలు విందాం.

పాడడు కొంపల కేశవుల తమ పొట్టల కింద ఊదుకొనుతూ ఊడలపై ఉయ్యలలో ఎదికో.

0: రేపటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ కె సూర్యనారాయణరావు బృందం వారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. పల్లె ప్రాంతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు విజయవాడ కేంద్ర సమర్పణలో.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వ్యవసాయ సూచనలు. చెరకు పంటను ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. చెరకులో చెరకు నాటిన దగ్గర నుంచి చెరకు నరికే వరకు కూడా పీక పురుగు, అలాగే కాండం తొలిచే పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా 120 రోజుల వరకు చెరకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరకు మీద ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువల్లో ముచ్చల్ని నాటుకోవాలి. నాటే ముందు మిథైల్ పెరాథియాన్ పొడి మందు ఎకరానికి 10 కిలోల చప్పున వేసుకోవాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటితడులు పెట్టుకోవాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున, కార్సీ తోటల్లో కార్సీ చేసిన వెంటనే ఎకరానికి 1.25 టన్నుల చప్పున చెరకు చెత్తను కప్పాలి. కార్బరిల్ 3 గ్రాములు లేదా మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి నాటిన 4వ వారం, 6వ వారం అలాగే 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఇక చెరకు పంటను ఆశించే మరొక పురుగు కాండం తులిచే పురుగు. లద్దె పురుగు చెరకు నాటిన 120 రోజులు మొదలుకొని చెరకు నరికే వరకు కూడా చెరకు గడల కింది భాగం నుండి పైభాగం వరకు తొలుచుకుంటూ పోవడం వల్ల గడ ఎండిపోతుంది. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి కణజాలం ఎర్రబడి గడల నాణ్యత, దిగుబడి తగ్గుతాయి. అధికంగా నత్రజని ఎరువుల వాడకం, ఆలస్యంగా నత్రజని ఎరువుల వాడకం, నీటి ముంపు పరిస్థితులు, తోటలు పడిపోయిన పరిస్థితులు కాండం తొలిచే పురుగు ఉధృతికి అనుకూలంగా ఉంటాయి. కాండం తొలిచే పురుగు నివారణకు ఆలస్యంగా వచ్చిన పిలకల్ని తీసేసి తోట పడిపోకుండా నిలగట్టి మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున 120 రోజుల నుండి ప్రతి 1 వారం రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు పైరు మీద విడుదల చేయాలి. లేదా చెరకు పైరులో కింద ఎండుటాకులను రెలచి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పొలుసు పురుగు చెరకులో కణుపు ఏర్పడినప్పటి నుండి చెరకు నరికే వరకు ఆశిస్తూ ఉంటుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటల నుండి మాత్రమే సేకరించాలి. లేదా 3 కళ్ల

ఉచ్చల్ని మలాథియన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టడానికి ఎండు ఆకుల్ని రెలిచి డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మలాథియన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లగామ పురుగులు ఆకుల అడుగు భాగాన్ని అంటుకుని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడిసబరిపోతాయి. నీటి ముంపుకు గురైన యువకతీత సౌకర్యం లేని, సిఫారసు మేరకు ఎరువులు వేయలేని పొలాల్లోనూ కార్సి తోటల్లోనూ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 10 నుండి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి కింది ఆకులు కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకులో పిండినల్లి పురుగులు ఆకులు ఆకు తొడిమెలకి చెరకు గడలకి మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పిలుస్తూ ఉంటాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పుడు మువ్వు ఎండిపోతుంది. విత్తనపు దవ్వను నాటడానికి ముందు లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథియట్ 1.7 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎదిగిన తోటల్లో పురుగుల నివారణకి ఆకుల్ని రెలచి బహిర్గతమైన కణుపుల మీద మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తున్న పిండినల్లి నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందుల్ని పిచికారీ చేసినట్లయితే సరిపోతుంది. ఇక చెరకులో దూదేకుల పురుగులు ఆకుల అడుగు భాగాన్ని గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు వడలిపోయి ఎండిపోతాయి. ఈ పురుగు ఆశించిన చెరకు నుండి తయారు చేసిన బెల్లం నల్లగాను మెత్తగాను ఉండి నిల్వకి పనికిరాదు. మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేరులద్ద పురుగులు ఈ చెరకులో తేలిక నెలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినేయడం వల్ల మొక్కలు చనిపోతూ ఉంటాయి. తొలకరి వర్షాలు పడ్డ వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగుమందు ద్రావణంలో పడి చనిపోతాయి. దీనివల్ల దాదాపుగా 50% పురుగుల్ని నిర్మూలించవచ్చు. ఎకరానికి 8 నుండి 10 కిలోల చొప్పున ఫోరేట్ 10% గుళికల్ని నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగుల నివారణకి ఫోరేట్ 10% గుళికలు ఎకరానికి 8 కిలోలు మొక్కల మొదళ్ల దగ్గర గుంతల్లో వేసుకోవాలి. తేలికపాటి నెలల్లో చెరకును సాగు చేసినప్పుడు చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విత్తనపు ముచ్చలకి ఇరువైపుల నుండి ఇవి లోపలికి ప్రవేశించి లోపల పదార్థాన్ని మొగ్గల్ని తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తటి పదార్థాన్ని తినేసి కేవలం డొల్లల్ని మాత్రమే మిగులుస్తుంది. చెద పురుగుల నివారణకి పుట్టల్ని తవ్వి రాణి ఈగను చంపాలి. ఒక్కొక్క పుట్టకు 200 గ్రాముల మిథైల్ పెరాథియన్ పొడి మందుని చల్లుకోవాలి. నాటే ముందు కాలువల్లో ఎకరానికి 10 కిలోల మిథైల్ పెరాథియన్ చల్లుకోవాలి. ఎదిగిన తోటల్లో ఈ పురుగుల నివారణకి క్లోరిపైరిపాస్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి గడలన్నీ తడిచే విధంగా పిచికారీ చేయాలి. మొక్కల మొదళ్లలో కూడా ఈ మందు ద్రావణాన్ని పోసుకోవాలి. చెరకు తోటల్లో ఈ ఎర్రనల్లి వల్ల కూడా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ఎర్రనల్లి నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకు తోటల్లో పసుపు నల్లి గనుక ఆశించినట్టయితే ఆకుల అడుగు భాగాన ఇవి గుంపులుగా చేరి 6 నుండి 8 వరుసల్లో ఆకుల మధ్య ఈయనకు సమాంతరంగా తెల్లటి గూళ్లను చేసి వాటి లోపల ఉంటాయి. ఇవి ఆకులు అడుగు భాగాన్ని గీకి రసాన్ని పీల్చడం వల్ల పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగుగా మారతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. పసుపు నల్లి చెరకు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పాలిపోయి చివరకు ఎండిపోతాయి. ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఈ నల్లి ఉధృతి పంటకాలమంతా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మధ్యస్థ ఉష్ణోగ్రతలు అంటే 26 డిగ్రీల నుండి 29 డిగ్రీల సెల్సియస్, ఇంకా గాలిలో తేమ శాతం 60 నుండి 75% ఉన్నప్పుడు నల్లి ఉధృతికి అనుకూలంగా ఉంటుంది.
ఈ నల్లి ఆశించిన కింది ఆకుల్ని తీసి తగలపెట్టారు.

ఉండాలి. నీటిలో కరిగే గంధకపు పొడి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి పిచికారీ చేయాలి. ఈ నల్లి గడ్డిజాతి మొక్కలపై కూడా ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మొక్కల మీద కూడా మనం మందుల్ని పిచికారీ చేయాలి.

0: జిగట పదార్థం కింద ఉన్న ఆకులపై పడి దానిమీద సూటీ మోల్డ్ అనే నల్లటి శిలీంద్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెరకు దిగుబడి 25%, పంచదార దిగుబడులు 24% తగ్గిపోతాయి. వాతావరణం మబ్బుగా ఉండి 19 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, అలాగే 80 నుండి 90% గాల్లో తేమ ఉన్నప్పుడు పురుగు అభివృద్ది చెందడానికి అనుకూలంగా ఉంటుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాపిస్తాయి. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుండి మాత్రమే సేకరించాలి. విత్తనపు ముచ్చల్ని మలాథియన్ 2 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువుల్ని వేసుకోవాలి. పురుగు ఆశించిన ఆకుల్ని తీసి తగలపెట్టాలి. అలాగే పురుగు ఆశించిన తోటల నుండి చెరకును ఇతర ప్రాంతాలకి రవాణా చేయకూడదు. లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లేదా ఎస్ఎఫేట్ 1 గ్రాము మోతాదులో కలిపి పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈ ప్రసారంలో పంట సీమల్లో 7:15 జొన్న మరియు సజ్జ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి పెరుమల్లపల్లి సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం వింటారు.

వికసిత్ భారత్ లో 7:45 కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రశాస్త్ టూల్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణశరత్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. ఈ రాత్రి 7:45

గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో

ఈ రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి. ఇందులో శ్రీ ఈమణి శంకరశాస్త్రి గారి వీణావాద్యం మరియు శ్రీ తిరుచి శంకరన్ గారి మృదంగ వాద్య కచేరి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది.

చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు. పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: గుణవత్తపూర్ణ శిక్షా ఔర్ స్వాస్థ్య సువిధాయ సభీ తక్ పహుంచే ఏసా భారత్ జహాన్ విజ్ఞాన్ ఔర్ ప్రౌద్యోగికీ కా ఉపయోగ్ మానవ్ కళ్యాణ్ కే లియే హో.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో

ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28, 2028-29 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు.

0: తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జైమీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జైమీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జైమీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: పంట సీమల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జొన్న మరియు సజ్జ పంటల్లో సమగ్ర సస్యరక్షణ, ఈ అంశం గురించి పెరుమాళ్లపల్లి సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ టిఎం హేమలత. నేను వ్యవసాయ పరిశోధన స్థానము పెరుమాళ్లపల్లిలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము జొన్న మరియు సజ్జ పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో జొన్నను ఎక్కువగా వర్షాధారపు పంటగా రైతాంగం పండిస్తుంటారు. వీటిని తిండి గింజలుగానే కాకుండా పశుగ్రాసంగా కూడా ఉపయోగిస్తారు. కష్టతరమైన వాతావరణ పరిస్థితుల్లో పండించడమే ఈ పంట దిగుబడులకు ముఖ్య సమస్య. దీనికి తోడు జొన్నను ఆశించు వివిధ రకాల చీడపీడలు కూడా ఈ తక్కువ దిగుబడికి కారణాలవుతున్నాయి. తక్కువ ఖర్చుతో కూడిన సరైన చీడపీడల యాజమాన్య పద్ధతులు ఈ పంటకు ఎంతైనా అవసరం. చీడపీడలను సరిగ్గా గుర్తించి సకాలంలో తగు నివారణ పద్ధతులు పాటించినట్లయితే వీటి నష్టాలను తక్కువ ఖర్చుతో నివారించుకొని మంచి దిగుబడులను రైతాంగం పొందవచ్చు. ఇప్పుడు మనము ఈ జొన్న పంటను ఆశించే ముఖ్యమైన చీడపీడలు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. మొదటగా జొన్నలో మొవ్వు ఈగ. ఈ మొవ్వు ఈగ జొన్న పంటనే కాకుండా మొక్కజొన్న, రాగి, సజ్జ పంటలను కూడా ఆశిస్తుంది. ఇది తెల్లటి పొడవాటి బియ్యపు గింజ ఆకారపు గుడ్లను ఆకు వెనుక భాగంలో పెడుతుంది. ఈ గుడ్ల నుండి విడుదలైన పిల్ల పురుగుల్ని మనము మ్యాగట్స్ అని అంటాం. ఇవి లేత పసుపుతో కూడిన తెలుపు రంగులో ఉండి కాళ్లు లేకుండా తలభాగం వద్ద మొనదేలి ఉంటాయి. ఈ మొవ్వు వీగ మామూలుగా విత్తనం మొలకెత్తినప్పటి నుండి 4 నుండి 5 వారాల పంటపై మాత్రమే ఆశిస్తుంది. పిల్ల పురుగులు ఆకు పైభాగం నుండి కిందకు పాకి మొవ్వు భాగానికి చొచ్చుకొని పోతాయి. పురుగులు మొవ్వుని తొలిచి తినడం వల్ల అడుగు భాగము కులిపోయి మొవ్వు ఎండి పీకగానే సులువుగా వచ్చేస్తుంది. అంతేకాకుండా మొవ్వు పీకగానే మనకి చెడు వాసన అనేది వస్తుంది. పురుగు ఆశించిన మొక్క మొవ్వు చనిపోవటం వలన పక్కన పిలకలకు కూడా ఈ పురుగు ఆశించి నష్టపరుస్తుంది. దీని నివారణ కొరకు మనము మొదటగా ఎండాకాలం అప్పుడు లోతు దుక్కులు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు చేసుకోవడం వలన ఈ పురుగు యొక్క కోశ

దశలు బయటకు పడి సూర్యరశ్మికి మరియు పక్షుల బారిన పడి ఇవి నశిస్తాయి. పంట ఆలస్యంగా విత్తుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విత్తన మోతాదుని దీని తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విత్తన మోతాదును 4 నుంచి 10 కిలోల పర్ హెక్టార్ విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ మొవ్వు ఈగ ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు గమనించి మనం పీకి నాశనం చేసుకోవాలి. రసాయనిక మందులతో దీన్ని నివారించుకోవాలన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి మనము పట్టించి విత్తన శుద్ధి చేసుకుని నాటుకోవాల్సి ఉంటుంది. అదే పంట కాలంలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను హెక్టార్కు 20 కిలోల చొప్పున భూమిలో వేసుకొని మనము నివారించుకోవచ్చు. ఈ జొన్నలో మనకి తరువాత ఎక్కువగా ఆశించేది కాండం తొలచు పురుగు. జొన్నతో పాటు ఇది మొక్కజొన్న, చెరుకు పంటలను కూడా ఆశిస్తుంది. ఈ పురుగు పంట కాలంలో సుమారు 4 రోజుల నుండి పంట చివరి వరకు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఈ పురుగు పెట్టిన గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు మాసిన తెలుపు రంగులో ఉండి తల గోధుమ రంగులో శరీరంపై అనేక మచ్చలు కలిగి ఉంటది. ఈ లద్దె పురుగులు లేత ఆకుల పత్ర హరితాన్ని గోకి తినడం వలన పారదర్శక కిటికీలు అనేటివి ఏర్పడతాయి. మొవ్వు దగ్గర గుమిగూడి మొవ్వు నుండి బయటకు వస్తున్న లేత ఆకుల్ని తిని ఇవి రంధ్రాలు చేయటం వలన ఆకులు బాగా బయటకు వచ్చినప్పుడు మనకి ఆకులపై వరుస రంధ్రాలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత పిల్ల పురుగులు మొవ్వులోనికి పోయి మొవ్వు అడుగు భాగాన తొలచటం వలన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. కాండం పెరిగే కొద్దీ ఈ లద్దె పురుగులు కాండం లోపలికి ప్రవేశించి తొలచడం వలన కాండం లోపల సొరంగాలు ఏర్పరచుకొని బయటకు చిన్న రంధ్రాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రంధ్రాల దగ్గర పురుగు విసర్జన కూడా మనకి కనిపిస్తుంది. కంకి ఏర్పడ్డాక కంకి ఎండిపోయి గింజలు పాలు పోసుకోకుండా తెల్ల కంకిగా ఏర్పడుతుంది. దీని నివారణ కొరకు పంట పూర్తయిన తర్వాత మొక్క మొదల వరకు కోసి పొలమును లోతుగా దున్నుకొని ఈ కోసస్థ దశలను మనము నాశనం చేసుకోవాలి. వీలైతే తప్పనిసరిగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. మనము అంతర పంటిగా ఈ గడ్డి జాతుల పంటలు కాకుండా అపరాలను వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పురుగు నివారణకు 25 నుండి 35 రోజుల మధ్యలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 4 కిలోలు ఎకరానికి మొక్క సుడుల్లో వేసుకోవాలి. లేదా క్లోరాంట్రినిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కువగా మనకు ఈ కత్తెర పురుగు, దీన్నే మనము ఫాల్ ఆర్మీ వామ్ అంటాం, ఇది ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. ఈ కత్తెర పురుగు మొట్టమొదటిగా మనకి 1979 సంవత్సరంలో దక్షిణ అమెరికాలో గుర్తించారు. 2016లో ఇది ఆఫ్రికా ఖండంలోను మరియు 2018లో మన భారతదేశంలో మొట్టమొదటిగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించింది. ఈ పురుగు జొన్న, మొక్కజొన్న పంటలను కూడా తీవ్రంగా ఆశించి నష్టపరుస్తుంది. తల్లి పురుగు గుడ్లను సముదాయంగా దీంట్లో మనకి 50 నుండి 800 వరకు గుడ్లు ఇవి పెట్టి ఊలుతో కప్పివేస్తుంది అన్నమాట. ఈ లద్దె పురుగులు మొదటి 2వ దశలు గోధుమ రంగులో ఉండి తలభాగము ఆవగింజ మాదిరిగా ఉంటుంది. 5 మరియు 6వ దశలు దాదాపు 4 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఈ గుడ్ల నుండి పిల్ల పురుగులు విడుదలై ఆకును గోకి తినడం వలన చిన్న చిన్న రంధ్రాలు అనేటివి ఆకులపైన ఏర్పడతాయి. లద్దె పురుగు తర్వాత దశలు మొవ్వులోనికి ప్రవేశించి మొవ్వును తిని ఆకులన్నీ కూడా నాశనం చేస్తాయి. ఆకులపై కత్తెరలతో కత్తిరించినట్లు రంధ్రాలు అనేటివి కనిపిస్తాయి. ఆకుల మీద ఎక్కువ మోతాదులో విసర్జితం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దశలో జొన్న కంకిని ఆశించి గింజలను తింటూ ఆర్థికంగా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దీన్ని మనం నివారించుకోవడానికి పంట విత్తేక ముందే మనం లోతు దుక్కులు అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ కోసస్థ దశలను మనము నాశనం చేసుకోవాలి. మనం పంట మార్పిడి అపరాల పంటలతో పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రామాలలో రైతులందరూ కూడా ఒకే అదునుకు పంట విత్తేలా ప్రయత్నించాలన్నమాట. లేకుంటే పంట అప్పుడప్పుడు వేసుకున్నట్లయితే ఆ పురుగుకి ప్రతి స్టేజ్ అందుబాటులో ఉంటుంది. అందుకని మనం గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఒకే అదునుకు పంట విత్తుకునేటట్టు చేసుకుంటే ఆ ఒకే స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. విత్తే సమయంలో లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. పంటలో
అంతర పంటగా

కంది లేక ఇతర అపరాలను మనం వేసుకోవాల్సి ఉంటుంది. రసాయనిక మందులు వాడి దీన్ని నివారించుకోవాలన్నప్పుడు పంట తొలి దశలో ఈ పురుగు ఆశించకుండా మనం సయాంత్రినిప్రోల్ ప్లస్ థయోమిథాక్సమ్ ఫార్టెంజా డూయాన మందు మనకి ఉంది. ఇది విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దీన్ని 4 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. గుడ్ల స్టేజ్లో ఉన్నప్పుడు మనం 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడిరెక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. జీవనియంత్రణ పద్ధతితో కూడా మనము దీన్ని నివారించుకోవచ్చు. ట్రైకోగ్రామా పరాన్న జీవులను ఎకరానికి 20,000 చొప్పున వదులుకోవాల్సి ఉంటుంది. 2 లేక 3 దశల లార్వాలను నివారించుకోవడానికి 1 ఎకరానికి 5-10% ఆకులు దెబ్బతిన్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 80 గ్రాములు లేదా 10-20% వరకు ఆకులు దెబ్బతిన్నట్లయితే రైనాక్సిపైర్ 80 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన 31వ రోజు నుండి 65 రోజుల వరకు పురుగు ఆశించిన పంటల్లో ఎకరాకు స్పైనోసాడ్ ఇది 80 మిల్లీలీటర్లు లేదా రైనాక్సిపైర్ 80 మిల్లీలీటర్లు 200 లీటర్లకి కలుపుకొని మనము 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పురుగును నివారించుకోవడానికి మనము విషపు ఎరలను కూడా వాడుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు ఎకరాకు 20 కిలోలు వాడాలన్నమాట. ఇది ఎదిగిన లార్వాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విషపు ఎర్ర తయారీ కోసము మనకు 10 కిలోల తవుడు ప్లస్ 2 కిలోల బెల్లము 2-3 లీటర్ల నీటిలో కలిపి రాత్రంతా పులియబెట్టుకొని ఉదయము 200 గ్రాములు థయోడికార్బు మందును కలిపి మొక్క సుడుల్లో మనము ఉంటలు ఉంటలుగా చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ జొన్న పంటలో ఎక్కువగా మనకు పేనుబంక పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. తర్వాత మనకు ఈ పేనుబంక పురుగు జొన్న పంటలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది జొన్న పంటనే కాకుండా మొక్కజొన్న, రాగి మరియు ఇతర చిరుధాన్య పంటలు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఈ పేనుబంక పురుగులు గుంపులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన కాండం మీద ఉధృతి ఎక్కువైతే మొవ్వు లోపల మరియు కంకి మీద కూడా ఆశించి రసాన్ని పీలుస్తాయి అన్నమాట. ఆకులు మొదట ఆకుపచ్చ రంగులోకి మారి తర్వాత వాడి చనిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువైతే ఇవి విసర్జించిన తేనె వంటి మలినం మీద శిలీంధ్రాలు పెరిగి నల్లటి బూజు అనేది కూడా ఏర్పడుతుంది. దీన్నే మనం మసి తెగులు లేదా సూటీ మోల్డ్ అని కూడా చెప్తామన్నమాట. సాధారణంగా ఈ పేనుబంక పురుగులను ఆశించినప్పుడు వీటిపై మిత్ర పురుగులైన అక్షింతల పురుగులు ఎక్కువగా ఆశించి వీటిని తినివేస్తాయన్నమాట. దీన్ని రసాయనిక పురుగు మందులతో నివారించుకోవాలి అన్నప్పుడు మిథైల్ డెమెటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకొని దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత తెగుళ్ళ గురించి ఇప్పుడు వివరిస్తానండి. జొన్న పంటను ఎక్కువగా ఈ బూజు తెగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది జొన్న సాగు చేసే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తెగులు ఆశిస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో నదీ తీర ప్రాంతాల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. తెగులు ఆశించినప్పుడు మొక్కల వయసును బట్టి తెగులు తీవ్రత ఈ లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. మొలక దశలో తెగులు ఆశించినప్పుడు ఈ ఆకులన్నీ కూడా లేత పసుపు రంగుకి మారి ఆకులకు ఇరువైపులా తెల్లని శిలీంద్రపు బూజుతో కప్పబడి ఉంటుంది. తర్వాత ఈ ఆకులన్నీ కూడా గోధుమ రంగుకి మారిపోతాయి. ఆకులపై తెల్లని బూజు అనేది కూడా ఏర్పడుతుంది. ఈనెల మధ్య ఆకు భాగాలు ఈనెలు చినిగిపోయి ఈనెలన్నీ కూడా వేలాడుతూ ఉంటాయి. తీవ్ర దశలో పై ఆకులన్నీ కూడా దగ్గరగా వచ్చి క్రేజీ టాప్ లక్షణాలు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు వ్యాప్తికి తేమతో కూడిన చల్లటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మనకి ఈ శిలీంద్రము ఈ పంట అవశేషాల్లోనూ విత్తనాల్లోనూ జీవిస్తూ ఉంటుంది. ఈ శిలీంద్రపు బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మనం దీన్ని నివారించుకోవడానికి పంట అవశేషాలను ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలి. అంతేకాకుండా మెటలాక్సిల్ 4 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట కాలంలో ఆశించినప్పుడు ఇది మెటలాక్సిల్ MZ లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నప్పుడు

ఈ బూజు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ జొన్న పంటలో ఆకు ఎండు తెగులు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు వలన గింజ మరియు చొప్ప దిగుబడి నాణ్యత కూడా బాగా తగ్గిపోతాయి. మొలక దశలో తెగులు ఆశించినట్లయితే మొలకలు చనిపోయి మొక్కల సంఖ్య బాగా తగ్గిపోతుంది. నేలలో అధిక తేమ మరియు నేల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆకులపై మొదటగా నూనె మచ్చలు అనేటివి ఏర్పడి పెరిగి పొడవాటి మచ్చలుగా ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ ఇటుక వర్ణపు సన్నటి అంచు అనేది ఉంటుంది. తేమతో కూడిన వాతావరణంలో మచ్చలు ఇరువైపులా లేత నలుపు రంగు శిలీంద్రపు పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. మచ్చలు మధ్య ఈనలపై మరియు ఆకు తొడిమలపై కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీని నివారణ కొరకు పంట అవశేషాల నిర్మూలన, తర్వాత విత్తన శుద్ధి థైరామ్ లేక క్యాప్టాన్ను 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా పంట కాలంలో ఆశించినప్పుడు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజాబ్ 2.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. తర్వాత ఆంత్రాక్నోస్ తెగులు. జొన్న సాగు చేసే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తెగులు కనిపిస్తూ ఉంటుంది. ఇది లేత దశ నుంచి పైరు పక్వ దశ వరకు ఎప్పుడైనా ఈ తెగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఏంటంటే, మొదట కింద ఆకులపై చిన్న కోలాకారపు లేక గ్రుండని మచ్చలు అనేటివి ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ ఎరుపు లేక ఊదా రంగు ఉండి మధ్య భాగం అంతా గోధుమ రంగులో ఉంటుంది. మచ్చల మధ్య భాగంలో నల్లటి చుక్కల్లాంటి శిలీంద్రపు బీజ సముదాయాలు కనబడతాయి. మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఒకదానితో ఒకటి కలిసి ఎండిపోతాయి. మధ్య ఈనెలపై పొడవాటి ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు అనేటివి ఏర్పడి వీటిపై నల్లటి శిలీంద్ర బీజాల సముదాయం అనేది పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. కాండము మరియు కంకులపై తెగులు ఆశించినప్పుడు గుండ్రని గజ్జి లక్షణాలు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. తెగులు సోకిన కాండాన్ని నిలువుగా చీల్చి చూసినట్లయితే లోపలి కణజాలాలన్నీ రంగు కోల్పోయి ఉంటాయన్నమాట. కాండం ఆకులపై తెగులు లక్షణాలు కనిపించిన తర్వాత కాండం కుళ్ళు కనిపిస్తుంది. వర్షాధారపు జొన్న సాగు మరియు అధిక తేమ గల ప్రాంతాల్లో ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెగులు నివారణకై ఈ శిలీంద్రానికి ఆశ్రయం ఇచ్చే ఇతర మొక్కలను నాశనం చేసుకోవాలి. తర్వాత పంట పొలంలో ఈ పంట అవశేషాలు పొలంలో లోతుగా దున్నుకోవాలన్నమాట. పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. విత్తన శుద్ధి థైరామ్ లేక క్యాప్టాన్తో 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా పంటకాలంలో ఆశించినప్పుడు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తేనెబంక తెగులు. ఈ తెగులు తీవ్రత మొక్కలు పుష్పించే దశలో ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది పూత దశలో ఆకాశం మేఘావృతమై చల్లని వాతావరణం అంటే 20 నుండి 25 డిగ్రీ సెల్సియస్ తేమతో కూడిన వాతావరణము ఈ తెగులు వ్యాప్తికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. తెగులు సోకిన కంకుల నుండి మనకి తెల్లని లేదా గులాబీ రంగు తీయని జిగురు వంటి ద్రావణం అనేది కారటం మనము గమనించవచ్చు. దానిపై కొన్ని శిలీంద్రాలు పెరగటం వలన కంకులన్నీ కూడా నల్లగా కనిపిస్తాయి. వీటి నుండి అనుకూల వాతావరణంలో మనకి స్క్లిరోషియాలు అనేటివి ఏర్పడతాయన్నమాట. ఇవి 1 నుంచి 2 సెంటీమీటర్లు పొడవైన వంకర తిరిగిన స్క్లిరోషియా కొమ్మలుగా ఈ గింజల పైన ఏర్పడతాయి అన్నమాట. ఈ శిలీంద్రపు బీజాలు కీటకాలు మరియు గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతాయి. దీన్ని నివారించుకోవడానికి మనం వేసవి కాలంలో నేలను లోతుగా దున్నుకోవటం, శిలీంద్రపు కొమ్ములను మనము ఈ గింజలతో అవి కలిసిపోయి ఉంటాయి కాబట్టి గింజలు వేసుకునేటప్పుడే ఈ విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఉప్పు ద్రావణంలో ఈ గింజలను మనం నానబెట్టుకున్నట్లయితే మనకి శిలీంద్రం ఆశించిన గింజలన్నీ కూడా పైన తేలిపోతాయండి. ఇవి మనము సపరేట్ చేసేసుకొని మంచి ఆరోగ్యకరమైన విత్తనం అంతా కూడా మనకి అడుగు భాగంలో ఉంటుంది. దీన్ని మనము విత్తనానికి వాడుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్యాప్టాన్ లేక థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనము వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వెన్ను బయటకు వచ్చే దశలో లేక పుష్పించే దశ వరకు కూడా మనము 2 నుంచి 3 సార్లు ఈ క్యాప్టాన్ లేక థైరం 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని ఈ తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ జొన్న పంటలో గింజ కాటుక తెగులు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఏంటంటే, కంకిలోని కొన్ని గింజలు లేక కొన్నిసార్లు కంకిలోని అన్ని గింజలు

శిలీంద్రపు బీజ సంచులుగా మారిపోతాయి. ఇలాంటి సంచులు అండాకారంలో లేక మునిదేలు ఉండి తెల్లని లేదా పాలమీగడ రంగు కవచంతో కప్పబడి ఉంటాయి. పంట నూర్పిడి చేసే సమయంలో ఈ కవచం పగిలి నల్లటి శిలీంద్ర బీజాలను వెదజల్లుతాయన్నమాట. ఈ శిలీంద్ర వ్యాప్తి అనేది, ఈ శిలీంద్రము విత్తనాలలో మరియు నేలలో జీవిస్తూ ఉంటుంది. చల్లని వాతావరణము, భూమి ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీ సెల్సియస్, నేలలో తేమ శాతం 28% కన్నా తక్కువ మరియు ఆమ్ల లక్షణాలున్న నేలల్లో ఈ తెగులు బాగా వృద్ధి చెందుతుంది. దీనికోసము మనము పంట మార్పిడి అనేది తప్పకుండా చేసుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాన్ని సేకరించుకొని వాడుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. దీని కొరకు థైరామ్ లేక క్యాప్టాను 4 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి అనేది చేసుకొని ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత మనము సజ్జ పంటను ఆశించే ముఖ్యమైన పురుగులు మరియు తెగుళ్లు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ సజ్జ పంటను ఎక్కువగా మనకు మొవ్వు ఈగ అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు విత్తినప్పటి నుండి 1 నెల వరకు మాత్రమే పైరును ఆశించి నష్టపరుస్తుంది. మొవ్వులోని భాగాన్ని గోకి తినటం వల్ల మొవ్వు వాడి చనిపోతుంది. ఎండిన మొవ్వుని పీకగానే సులువుగా వచ్చేస్తుంది. మొవ్వు మొదలు కుళ్ళి ఉండటం వల్ల చెడు వాసన అనేది వస్తుంది. పురుగు ఆశించిన తల్లి మొక్క చనిపోయి దాని మొదలు వద్ద గుబురుగా చాలా పిలకలు అనేటివి వస్తాయి. ఈ పిలకలకు కంకులు అనేటివి ఏర్పడవు. ఈ పురుగు జొన్న, ఇతర చిరుధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది. దీని నష్ట పరిమితి ఎప్పుడైతే 10% కన్నా ఎక్కువ చచ్చిన మొవ్వులు అనేవి కనిపిస్తాయో అప్పుడు మనము ఈ నివారణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ పురుగు సంతతి 7 సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆలస్యంగా విత్తిన పైరును ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. అందువల్ల మనము వర్షాలు రాగానే పదును చూసుకొని ఖరీఫ్ సీజన్ లో 15 జూలై లోపుగానే విత్తుకోవాల్సి ఉంటుంది. మొక్కలను ఈ పురుగు 4 నుండి 5 వారాల వయసు వచ్చే వరకు ఆశిస్తుంది. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వచ్చినప్పుడు ఈ విత్తన మోతాదుని మనము 4 నుండి 10 కిలోలకు పెంచి ఈ మొవ్వు ఈగ ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి తీసివేయాల్సి ఉంటుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న చోట్ల కార్బోఫ్యూరాన్ గుళికలను ఎకరాకు 4 కిలోల చొప్పున విత్తేటప్పుడు మనం సాలల్లో వేసుకోవాల్సి ఉంటుంది. మొక్క మొలిచిన 7, 14 మరియు 21 రోజులకు థయోడికార్బ్ 1.5 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుని ఈ పురుగుని నివారించుకోవచ్చు. తర్వాత కాండం తొలచు పురుగు. ఈ పురుగు కూడా మనకు జొన్నలో చెప్పుకున్నట్లే జొన్న మరియు ఇతర చిరుధాన్యాల పంటలను కూడా ఆశిస్తుంది. ఈ పురుగు పంటను 30 రోజుల తర్వాత నుండి అన్ని దశల్లో ఆశిస్తూ ఉంటుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే మొవ్వు దగ్గర గుమికూడి మొవ్వు నుండి బయటకు వస్తున్న లేత ఆకుల్ని తింటుంటాయి. గుండటి వరుసల్లో రంధ్రాలు మనకి ఆకులపై కనిపిస్తూ ఉంటాయి. పిల్ల పురుగులు 2 నుంచి 3 దశల్లో ఎదిగినప్పుడు కాండంలోనికి తొలుచుకొని పోయి మొవ్వుని కొరికి తింటూ ఉంటాయి. కంకులు ఏర్పడిన తర్వాత కంకి తొడిమలను ఆశించడం వల్ల కంకులు విరిగి ఎండిపోతాయి. దీనినే మనము మొవ్వు చనిపోవట అంటే డెడ్ హార్ట్స్ అని అంటాము. ఈ పురుగులు మొక్కజొన్న, జొన్న మరియు రాగి పంటలను కూడా ఆశిస్తాయన్నమాట. దీని నష్ట పరిమితి ఎప్పుడైతే మనకి 10% దాకా చచ్చిన మొవ్వులు అనేవి కనిపిస్తాయో మనము దీనికి నివారణ చర్యలు అనేది చేపట్టాలి. దీని కొరకు మనము పంట కోసిన తర్వాత పొలంను బాగా లోతుగా దున్నుకొని ఈ పంట అవశేషాలను ఎప్పటికప్పుడు కాల్చివేసుకోవాలి. వీలైన చోట్లంతా కూడా మనము పంట మార్పిడి తప్పకుండా ఆచరించాలి. అంతర పంటగా మనము అపరాలను సాగు చేయటం వల్ల సహజ శత్రువుల సంఖ్య అనేది మనం పెంచుకోవచ్చు. దీని నివారణ కొరకు మనం జీవ నియంత్రణ పద్ధతుల్లో ట్రైకోగ్రామా కెలోనిస్ పరాన్న జీవిని, ఇట్లా ఈ గుడ్లను ఎకరాకు 1 ట్రైకోకార్డ్ రూపంలో 2 విడతలుగా విడుదల చేసుకున్నట్లయితే దీన్ని మనము నివారించుకోవచ్చు. రసాయనిక మందులతో మనము నివారించుకోవాలన్నప్పుడు విత్తిన 35 నుండి 40 రోజుల్లోపు ఎకరానికి 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కత్తెర పురుగు ఎక్కువగా ఆశించి సద్ద పంటను నాశనం చేస్తూ ఉంటుంది. దీని నివారణ కొరకు మనము జొన్నలో ఇంతకు ముందు చెప్పినట్లు అలాంటి నివారణ పద్ధతుల్ని మనము వాడుకొని సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత ఈ జొన్న పంటలో ఎక్కువగా మనకి పచ్చకంకి తెగుళ్ళు, పచ్చకంకి దీన్నే మనము వెర్రికంకి తెగుళ్ళని కూడా అంటాము.
ఈ తెగులు సోకినప్పుడు మొక్కలు ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయన్నమాట. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు అడుగు భాగాన తెల్లని బూజు పెరుగుదల అనేది కూడా మనకు

కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగులు ఎక్కువ తీవ్రంగా ఆశించినప్పుడు ఈ తెగులు సోకిన మొక్కలన్నీ కూడా గిడసబారిపోయి 30 రోజుల్లోపే కూడా చనిపోతాయి అన్నమాట. తెగులు సోకిన మొక్కల్లో కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుపచ్చని ఆకులు మాదిరిగా మారిపోతాయి. తెగులు కలిగించే శిలీంద్రము భూమిలోను, విత్తనాల్లోను, మరి పంట అవశేషాల్లోనూ జీవిస్తూ ఉంటుంది. పంట కాలంలో ఈ శిలీంద్ర బీజాలు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతాయన్నమాట. దీని నివారణ కొరకు మనము సమగ్ర సస్య రక్షణలో భాగంగా తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. దీని కొరకు ICTP 8203, ICMV 221, రాజ్ 171, HHB 121, ICMH 356, ABV 04 అనే రకాలను మనము ఈ తెగులకు తట్టుకునే రకాలను వాడుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. దీని కొరకు 6 గ్రాములు మెటలాక్సిల్, ఇది ఆప్రాన్ అనే ట్రేడ్ నేమ్ తో మనకి దొరుకుతుంది. ఇది 1 కిలో విత్తనానికి 6 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకుని వాడుకోవాల్సి ఉంటుంది. పంట కాలంలో కనుక ఈ తెగులు ఆశించినట్లయితే 2 గ్రాములు మెటలాక్సిల్, దీన్నే మనము రెడోమిల్ MZ అని ట్రేడ్ నేమ్ తో మనకు దొరుకుతుంది. ఇది 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని నాటిన 30 రోజుల నుండి 7 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా విత్తిన పంటలో కంటే ఇది నాటిన పంటలో ఈ తెగులు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. తెగులు ఆశించిన మొక్కలను మరియు పంట అవశేషాలను కాల్చివేసుకోవడము దీంట్లో ఇదొక నివారణ చర్య అన్నమాట. వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవటం వల్ల ఈ శిలీంద్ర అవశేషాలు అంటే ఊస్పోర్స్ అనేటివి మనము నాశనం చేసుకోవచ్చు. తర్వాత సజ్జ పంటలో ఎక్కువగా మనకు ఈ ఎర్గాట్ లేక తేనెబంక తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు లక్షణాలు మనకు పుష్పించే దశ నుండి కనిపిస్తూ ఉంటాయి. తెగులు సోకిన కంకెల నుండి మనకు గులాబీ లేదా ఎరుపు రంగు తీయని జిగురు వంటి ద్రవం అనేది కారటం మనము గమనించవచ్చు. ఈ ద్రవంలో శిలీంద్ర బీజాలు అనేటివి ఏర్పడతాయి. ఈ ద్రవము మొక్కల పైభాగంలోని ఆకులపై చుక్కలు చుక్కలుగా కారి ఆకులు జిగటతో నిండిపోతూ ఉంటాయి. 10 నుండి 15 రోజుల్లో ఈ చుక్కలన్నీ కూడా ఎండి ముదురు గోధుమ రంగులో ఉన్న గట్టి స్క్లిరోషియా కొమ్ములుగా మారిపోతాయి. ఇవి మామూలు గింజల కంటే పరిమాణంలో పెద్దవిగా ఉండి చివర్లు మునిదేలు ఉంటాయన్నమాట. దీనివల్ల మనకి గింజ దిగుబడి, తర్వాత గింజ నాణ్యత అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ తెగుళ్లను నివారించుకోవడానికి మనము విత్తనాలను వేసుకునేటప్పుడే విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. దీని కొరకు విత్తనాలను 10% ఉప్పు నీటి ద్రావణంలో ముంచి విత్తనాలతో కలిసిన స్క్లిరోషియాలను వేరు చేసుకొని మంచి విత్తనాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. పొలంలోని కలుపు మొక్కలను మనం ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలి. పంట కాలంలో ఈ తెగులు ఆశించినప్పుడు దీన్ని నివారించుకోవడానికి కార్బెండిజమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాము లేదా థైరం 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పూత దశలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తెగుల్ని తట్టుకునే రకాలు మనము సాగు చేసుకోవాలి. తర్వాత ఈ సజ్జ పంటను కాటుక తెగులు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు మనకి సజ్జ కంకులు గింజలు ఏర్పడే దశలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కంకిలోని కొన్ని పూలు తెగులుకు లోనై పెద్ద అండాకారపు సంచులుగా మారిపోతాయి. ఈ సంచుల్లోని నల్లని పొడవాటి శిలీంద్ర బీజాలు సముదాయాలుగా ఏర్పడతాయి. మామూలు గింజల కంటే పెద్దవిగా ఆకుపచ్చ రంగులో ఉండి పక్వానికి వచ్చిన దశలో ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారిపోతాయి. తెగులును కలుగజేసే శిలీంద్రము ఇది విత్తనాల్లో మరియు భూమిలో నివసిస్తూ ఉంటుంది. దీని నిర్మూలన కొరకు మనం విత్తనాన్ని క్యాప్టాన్ లేదా థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. పంట కాలంలో కనుక ఈ తెగులు ఆశించినప్పుడు మనము జీనెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులను మనము నివారించుకోవచ్చు. ఈ సజ్జ పంటలో తృప్పు తెగులు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఏంటంటే మొక్కల కింది భాగంలో ఆకుల అడుగు భాగాన చిన్న చిన్న ఎర్రటి ఉబ్బెత్తు పొక్కులు అనేటివి ఏర్పడతాయి. ఈ పొక్కులు క్రమేపీ ఆకు ఇరువైపులా ఆకు తొడిమల పైన మరియు కాండం పైన కూడా ఏర్పడతాయి. కంకులు ఏర్పడే సమయంలో నలుపు రంగు ఉబ్బెత్తు పొక్కులు అనేటివి ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్రటి పొక్కులు ఆకంతా వ్యాపించి

0: ఆకులు తొందరగా ఎండిపోయి రాలిపోతాయి. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కొరకు మొక్కలు నాటిన 21 రోజుల నుండి 15 రోజుల వరకు ఒకసారి నీటిలో కరిగే గంధకమును 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని 3 దఫాలుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ తృప్పు తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత గింజబూజు తెగులు. ఇది పలు శిలీంద్ర జాతుల సమూహంతో మనకి కలుగజేయబడుతుంది. ఇది మొక్క పుష్పించే దశలో వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది.
1: మీరు ఇంతవరకు జొన్న మరియు సజ్జ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి పెరుమల్లపల్లి సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం విన్నారు.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన వికసిత భారత్ కార్యక్రమం వింటారు.
1: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్తి గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోనే ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి. అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి? దేనికోసం ఉద్దేశించబడింది ఈ టూల్?
3: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పీడబ్ల్యూ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.

0: ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
1: సో ఈ యాప్లో మొదటగా ఏంటంటే స్క్రీనింగ్ పార్ట్ 1లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్ కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్ లో నమోదు చేస్తారు?
1: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకు వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డేటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
0: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1లో ఉపాధ్యాయులు, పార్ట్ 2లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ 1లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
1: పార్ట్ 2లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
0: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
1: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
0: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
1: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యుడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డుని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం గాని, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం గాని ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యుడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్లకు రిజర్వేషన్ లభిస్తుంది.
0: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్ అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
1: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
0: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
1: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
0: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా, కళాశాలలో చూసినా, ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు కానీ ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించ

0: అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
1: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలు అని మనం అనుకుంటాం. కానీ ఆర్పీడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాచే అవకాశం ఉంది.
0: సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మరి క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
1: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసెబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రిన్యూవల్ చేయడమా, క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
0: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
1: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
0: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
1: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
0: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయుతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
1: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ

0: आपकी बातें सुनता हूं, आपके लिए सोचता हूं, आपके सुझाव देखता हूं, उसी से मेरे विचारों की एक दौड़ शुरू हो जाती है जो आकाशवाणी के माध्यम से आपके पास पहुंचती है।
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు, ప్రకటించిన దార్శనిక భారత్ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
3: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవహరిస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన, సమ్మిళిత అభివృద్ధి, రైతులకు ఆదాయం మరియు ఎగుమతుల పెంపు వంటి ఎన్నో లాభాలను పొందవచ్చు. వ్యవసాయ రంగం మన దేశ ప్రజల జీవన విధానంలో ఒక అంతర్వాహిని అయ్యింది. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమయ్యింది. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు ఏ విధంగా చేయూత అందుతుందో, దేశీయ వంగడాల వల్ల ఉపయోగాలను గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారి మాటల్లో విందాం.
4: ఫార్మర్ బ్రదర్స్, వి ఆల్ నో దట్ ఫార్మర్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. లాంగ్ బిఫోర్ వి స్పీక్ ఆఫ్ జీడీపీ అండ్ గ్రోత్ ఇంజిన్స్, ఇట్ వాస్ ద ఫార్మర్ హూ ఫెడ్ దిస్ సివిలైజేషన్ సీజన్ ఆఫ్టర్ సీజన్, హార్వెస్ట్ ఆఫ్టర్ హార్వెస్ట్. అవర్ ఫెస్టివల్స్, అవర్ క్యాలెండర్స్, అవర్ వెరీ సెన్స్ ఆఫ్ టైమ్ have been shaped by the cycle of sowing and reaping. Around January 14th, the entire nation comes together to celebrate the harvest season, be it Makara Sankranti in Andhra Pradesh and Telangana, and in North India, Lohri in Punjab, Pongal in Tamil Nadu, Bihu in Assam. Such is the deep and enduring bond that agriculture creates across our diverse nation, uniting us in celebration. Agriculture and allied activities account for nearly 1/5 of country's gross value added at current prices. It employs approximately 46.1% of the workforce and supports close to 55% of the entire population. In the agriculture year of 2024-25, Bharat has recorded food grain output of over 350 million metric tons, marking an increase of over 25 million metric tons over the preceding year. I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers, like PM Kisan Samman Nidhi, Fasal Bima Yojana, Kishan Credit Card schemes, and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management, and farm mechanization assistance and field demonstrations for maize farmers. As a farmer from the farmers community, I am very happy to see that the farmers are embracing a new era, an era of technology and innovation. Happiness is that our farmers are coming forward and they are leading in it. The Union Government's Namo Drone Didi, having an outlay of over ₹1,200 crores for providing drones to women self-help groups for providing rental services to farmers for the application of fertilizers and pesticides, has yielded significant results all over the country. This is greatly benefiting the women farmers. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. A developed India rests on homegrown innovation, resilient supply chains, and workforce ready for the future. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. Our Honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently

0: Recently demonstrated a visionary approach towards agriculture and the rural development. His pioneering initiatives from establishing Rayath bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. I commend Sri Naidu Garu's foresighted leadership and efforts to empower the Annadada, our farmers. Our Honorable Chief Minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me, it may take little time, but it is not going to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up. Today become a seed of a stronger, more self-reliant and more developed India tomorrow.
1: దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ రంగం ఏ విధంగా ఎదుర్కోవచ్చో హిస్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
2: డిస్పైట్ ది ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్, ది రోల్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇన్ బ్యాలెన్సింగ్ అవర్ కంట్రీస్ ఎకానమీ రిమైన్స్ ఇండిస్పెన్సబుల్. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India after rice and wheat, and it is grown across 16.9 million hectares, and our country produces over 43 million tons annually. Globally, the conditions of El Nino are developing rapidly, and this year it is expected to be strongest event in 140 years. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
1: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
3: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్లి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ, చేపలు గాని రొయ్యలు గాని

0: కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని ఫ్రూట్ గాని ఇలాంటి ఫుడ్ పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని ఆర్టికల్చర్ ని వాణిజ్య పంటల్నే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి, 12 ఏళ్లకు మునుపు పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్లినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు గుడిపోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు గాని చిరుధాన్యాలని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరు ఇంతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ ముందుగా వినండి.

చిత్రసీమల ముందుగా మీరు విన్న ఆ పాట కెవి మహదేవన్ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన ఆత్రేయ సాహిత్యం చిత్రం సోగ్గాడు. తర్వాత వినండి ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన వేటూరి సాహిత్యం చిత్రం సింహబలుడు.

చిత్రసీమల చివరిగా మా ఇద్దరి కథ చిత్రం నుండి వి. రామకృష్ణ పి. సుశీల పాడిన దాసరి సాహిత్యాన్ని విందాం. సంగీతం చక్రవర్తి

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. మరిన్ని చిత్ర గీతాలను ఈ రాత్రి 9:30 మరియు 10:40 వినవచ్చు. ఈ రాత్రి 10:00 రాగం తానం పల్లవి, ఇందులో శ్రీ ఈమణి శంకర శాస్త్రి గారు గారిచే

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: అప్నానే సమయ్ ఆప్కా వివేక్ హోనా చాహియే, ఆప్కో యే యాద్ రఖనా చాహియే కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధాన్ దే సక్తా హై, లేకిన్ సహీ ప్రశ్న పూచ్నా ఆప్కా కర్తవ్య హోనా చాహియే. టెక్నిక్ ఆప్కో గతి దే సక్తి హై, లేకిన్ యే తోయ్ కర్నా హై, ఆప్కా కామ్ హై కి ఆప్కో కిస్ దిశా మే జానా హై. డేటా ఆప్కో సూచనా దే సక్తా హై, లేకిన్ ఉస్ సూచనా కే నైతిక ఉపయోగ్ కేసే కర్నా హై, యే నిర్ణయ్ ఆప్కో హీ కర్నా హై.
0: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారిస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాపరావు జాదవ్ పేర్కొంటూ,
2: హమారే ఆయుష్ మంత్రాలయ నే జో థీమ్ చునీ హే వో హే బెహతర్ కల్ కే లియే ఆయుర్వేద, యానీ కి అగర్ బుఢాపే మే భీ అగర్ హమ్ అచ్చా స్వాస్థ్య రఖనా చాహతే హై, జిందగీ హమ్ వహాన్ పర్ జీనా చాహతే హై, తో అభీ సే ఆయుర్వేద ఔర్ ఆయుష్ కో యోగా కో అప్నాయియే. ఔర్ ఇస్కా జో ఆయోజన్ హై హమారా యే 23 సితంబర్ కా, యే సాల్ హమ్ మహారాష్ట్ర కే నాగపూర్ మే ఇస్కో హమ్ మనా రహే హై.
0: ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్

తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా 3 మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చీ నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. 1 స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పతకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరంపాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి
జాతీయ

0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

మరియు శ్రీ తిరుచి శంకరన్ గారి మృదంగవాద్య కచేరి వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ అలనాటి గీతాలు. ముందుగా వినండి కథానాయకుడి చిత్రం నుండి పి. సుశీల పాడిన దాశరథి సాహిత్యం సంగీతం టీవీ రాజు.

తర్వాత ఎస్పీ కోదండపాడి స్వరాలు కూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యరవిందం చిత్రం ఇంటి దొంగలు

చిత్రశీల తర్వాత బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన రాజశ్రీ సాహిత్యాన్ని విందాం. సంగీతం సత్యం.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్ని ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: చిత్ర సమయం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి సాహిత్యాన్ని ఇప్పుడు విందాం. చిత్రం కొండవీటి సింహం.

తరువాత పులిదెబ్బ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన రాజశ్రీ సాహిత్యాన్ని విందం. సంగీతం సత్యం.

చిత్రసమయం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత చట్టం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన రాజశ్రీ సాహిత్యాన్ని విందం. సంగీతం గంగై అమరన్.

చిత్రసీమల చివరిగా చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన వీటూరు సాహిత్యాన్ని విందం. చిత్రం ఘరానా దొంగ.

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు, భట్టుమూర్తి కలం పేరుతో ప్రసిద్ధుడైన రామరాజభూషణుడి గురించి శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి, ఇందులో శ్రీ ఈమణి శంకరశాస్త్రి గారి వీణావాద్యం మరియు శ్రీ తిరుచి శంకరన్ గారి మృదంగ వాద్య కచేరి వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. శ్రీ తిరుచ్చి శంకరన మృదంగం, కళ్యాణి రాగం, ఆదితాళం, రెండు కళల చౌకం. పల్లవి ఎత్తుకడ సమం నుండి నాలుగు అక్షరములు వదిలి

ఈ కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం విన్నారు. శ్రీ తిరుచ్చి శంకరన్ మృదంగం. ఈనాటి రాగంధానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ఉదయం ప్రసారం 5 గంటల 53 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.